శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 26వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 16వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.

మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మరియు భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు డాక్టర్ టీకే చూడామణి గారిచే సూక్తి సుధ వింటారు.

పురుష స్వభావాన్ని పౌరుషం అంటాం కదా. కానీ మనిషిలో దాగి ఉన్నటువంటి స్వీయమైన అభిమానానికి పౌరుషం అని పేరు. ఆర్తిలో ఉన్నవారిని రక్షించలేని పౌరుషం వల్ల లాభం ఏమిటి అంటారు మహాకవి. మాటలలో పౌరుషం చూపడం కాదు, దీన జన రక్షణలో పౌరుషాన్ని చూపాలి అంటుంది శాస్త్రం. అప్పుడే ఆ పౌరుషం అనే పదానికి, దాని యొక్క అర్థానికి కూడా సార్థక్యం ఏర్పడుతుంది. ఇంకా కింవా ధనం నార్థిజనాయ యత్స్యాత్, యాచించిన వారికి వినియోగించలేని ధనం అది కూడా ధనమా? తన అనుభవంతో పాటు పరుల అవసరానికి కూడా

0: ఉపయోగపడినప్పుడే ఆ ధనానికి చరితార్థత. లేకపోతే చూస్తున్నాం కదా, చెదలు పట్టిన నోట్ల కట్టలు, దాని సంపాదనలో పడే పాటలు, దానికోసం పోగొట్టుకునే కీర్తి ప్రతిష్టలు. అర్ధానం ఆర్జనే దుఃఖం. ఆర్జన సంపాదన, డబ్బుని సంపాదించడంలో ఎంత దుఃఖం, ఆ సంపాదించినటువంటి ధనాన్ని రక్షించడం మరెంత కష్టం. భూమిలో పాత్రలు లేక బ్యాంకుల్లో లాకర్లు, విశ్రాంతి గృహాల్లో నిక్షేపాలు, ఏమో ఎన్ని కష్టాలు. బయటపడినప్పుడు ఎంత చితికిన సిగ్గు అది. ఇంకా ధనము ఖర్చయిపోయినప్పుడు పడేటువంటి బాధకి అంతే ఉండదు కదా. సా కా క్రియా యా నహితానుబద్ధ, హితము చేయనటువంటి పని అది కూడా ఒక పనేనా అంటారు పెద్దలు. హితము అంటే ఇతరులకు మంచిని చేయడం. ఎంతసేపు సోదర పోషణార్థమేనా ఆలోచనలన్నీ? నువ్వు ఏం మంచిని సమాజానికి అందిస్తున్నావు? ఏ ఆనందం ఎదుటివాని ముఖంలో నువ్వు దర్శింపగలుగుతున్నావు? నీ వల్ల సమాజానికి కలిగే మేలు ఏమిటి? ఏమిటి నీ జీవిత లక్ష్యం? ఇంకా నాలుగవది, కిం జీవితం సాధు విరోధి యద్వై, సత్పురుషులకు విరోధమైన నీ జీవితం అది ఒక జీవితమేనా? అల్పకాలంలో పుట్టి మరణించే పురుగులకి మనకి తేడా ఏముంది? మంచివారు దొరకడమే మహా అరుదైన సమాజంలో. వారితో సత్సాంగత్యాన్ని పెంచుకోక వారు చెప్పే మంచి వికటింపచేసుకుని వారితోనే విరోధాన్ని పాటించే నీ జీవితం ఏం జీవితం చెప్పు అంటుంది శాస్త్రం. వద్దు, బ్రతికిన నాలుగు రోజులు సత్సాంగత్యం చెయ్యాలి. అంటే మంచి వారితోటే కలిసిమెలిసి జీవించాలి. నీ పౌరుషాన్ని అసమర్థులపై ఆగ్రహరూపంగా చూపించడం కాదు పౌరుషము అంటే, ఆర్తులని ఆదరించడంలో పూర్తిగా పౌరుషాన్ని నిమగ్నం చేయగలగాలి. నీ ధనాన్ని అవసరంలో ఉన్నవారికిచ్చి ఆదుకో. ఇతరులకు మేలు చేయని జీవితం ఎందుకు? మేలు చేయడం రాదా? కనీసం హాని చేయకుండా ఉన్నా చాలు అంటారు పెద్దలందరూ కూడా. ఇదే మానవతా దృక్పథం. మంచివారితో కలిసి మెలిసి జీవించు. మంచి కోసం ప్రాణాన్ని పెట్టు, విరోధాన్ని విడిచిపెట్టు. ఆ ఆత్మీయత అనంత శాంతిప్రదం అని తెలుసుకో. కిం జీవితం సాధు విరోధి యద్వై, మంచివారితో విరోధం పాటించకుండా ఉండడంలోనే జీవితానికి ఒక చరితార్థత వస్తుంది.
1: శ్రోతలు ఇంతవరకు డాక్టర్ టీకే చూడామణి గారిచే సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:55 నిమిషాలకు ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 నుంచి 40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరు కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్ లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినవి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలమా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం. రాయిండియా సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో మే 16th.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ
4: 2 సంవత్సరాల్లో మనం 2,938 మందికి 25,31,99,000 మందికి ఇచ్చాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపులకి 1,300 నుంచి 1,500 కోట్లు ఓన్లీ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఏది ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా ఉన్న ఆపరేషన్

0: కూడా ఎంతో కొంత సాయం చేయడానికి ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున మన అర్థం కాన్ఫరెన్స్ అయితే దాదాపు 2935 మంది ఉన్నారు. 25,38,00,000 చేశాం. ఇంకా మనకి రావాల్సిన కేసులు కూడా ఇంకా చాలా మంది మాకు రాలేదంటున్నారు. ఇంకా 800 నుంచి 900 ఉండే కేసులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వచ్చి వచ్చినట్టు అందరం కూడా పిచ్చి ఊరి అందరూ కూడా ఇస్తాం.
1: పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
2: చాలా రోడ్లు కూడా స్ట్రెంగ్ చేయడము, అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. బ్రిడ్జీలు కూడా ఈ రోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2,000 కోట్లతో బ్రిడ్జీలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాకు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి, కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఏదేమైనా చేస్తున్నాం.
1: వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: కృష్ణప్రసాదోపాధ్యాయః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంయుక్త అరబ్ అమీరాత్ దేశస్య అల్పకాలావధికాం యాత్రాం సంపూర్య యూరోప్ దేశైః సహ భారతస్య సామరిక ఆర్థిక సంబంధాన్ ప్రగాఢతరం కర్తుం పంచరాష్ట్రాణాం భ్రమణస్య ద్వితీయే చరణే గతరాత్రౌ నీదర్లాండ్ దేశం ప్రాప్తవాన్. ఆమ్స్టర్డమ్ ఇతి విమానస్థానకె డచ్ దేశస్య విదేశమంత్రిణా టామ్ బెరెండ్సన్ ఇత్యనేన శ్రీమోదినః స్వాగతం కృతం. ఇతః పూర్వం సః అబుధాబినగరె యుఏఈ దేశస్య రాష్ట్రపతినా మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహియాన్ ఇత్యనేన సహ చర్చాం కృతవాన్ ఆసీత్. డచ్ దేశస్య హేగ్ నగరే భారతీయ ప్రవాసినః సాంస్కృతిక సంగీత ప్రదర్శనైః ప్రధానమంత్రిణః భవ్యతయా స్వాగతం కృతవంతః. డచ్ సైనికాః అపి తం ఔపచారికరూపేణ అభినందితవంతః. భ్రమణావధౌ ప్రధానమంత్రి మోదీ డచ్ దేశస్య ప్రధానమంత్రిణా రాబ్ జెట్టన్ ఇత్యనేన సహ ద్విపాక్షిక

0: साकं वार्तालाप करिष्यति, राष्ट्र प्रमुखांच मिलिष्यति। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना उक्तमस्ति यत् देशवासिनां कृते ईज आफ् डुइंग बिजनेस अथ ईज आफ् लिविंग इत्येतयोः परिष्कारे सर्वकारः प्रतिबद्धः अस्तीति। एकस्मिन् सामाजिक प्रसार माध्यमे श्रीमोदी प्रसार संस्थानां प्रतिवेदनं निराकृतवान् यत् जनानामुपरि कथमपि अधिभारम् आरोप्यते इति। सर्वकारेण पेट्रोल निर्याते त्रिरूप्यकाणां प्रतिलीटर इति विशेष अतिरिक्त उत्पाद शुल्कम् आरोपितमस्ति। वित्तमन्त्रालयेन अद्य प्रकाशिते आधिकारिक राजपत्रे उक्तमस्ति यत् अधिसूचनानुगुणं डीजल निर्याते प्रतिलीटरेति परिमितौ विशेष अतिरिक्त उत्पाद शुल्कं 23 रूप्यकाणाम् अपेक्षया 16.5 रूप्यकाणि कृत्वा न्यूनीकृतमस्ति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः कार्यभारग्रहणानन्तरम् अद्य सिक्किम राज्यस्य प्रथमवारं भ्रमणं करिष्यति। स्वयात्रायाम् उपराष्ट्रपतिः गैंगटोक नगरे सिक्किम राज्यस्य राज्यत्व दिवस समारोहे भागं ग्रहीष्यति। राज्यपालः ओम प्रकाश माथुरः, सिक्किम राज्यस्य मुख्यमंत्री प्रेंग सिंह तवांगः, केन्द्रीय पूर्वोत्तर क्षेत्र विकास मंत्री ज्योतिरादित्य सिंधिया इत्यादयोपि उत्सवेस्मिन् भागं ग्रहीष्यन्ति। केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE इत्ययम् अवदत् यत् ये छात्राः स्वस्य परिणामैः असन्तुष्टाः सन्ति ते संरचित समीक्षा व्यवस्थां प्राप्तुं शक्नुवन्ति, या हि द्विचरणीय समीक्षा प्रक्रिया अस्ति। प्रथमचरणे छात्राः स्वमूल्यांकितानां उत्तरपुस्तिकानां स्कैन इति प्रतिबिम्बित प्रतयः याचयितुं शक्नुवन्ति, एताः अन्तर्जालीय माध्यमेन उपलभ्यन्ते। द्वितीय चरणे छात्राः विसंगतानां प्रश्नोत्तराणां सत्यापनाय आवेदनमपि कर्तुं शक्नुवन्ति, उतोवा अंकन योजनायाः आधारेण विशिष्टानां उत्तराणां पुनर्मूल्यांकनार्थं याचना कर्तुं शक्नुवन्ति। इज़राइल लेबनानदेशौ वाशिंगटन नगरे संजातायाः वार्तायाः अनन्तरं युद्धविरामस्य पुनः 45 दिवसपर्यन्तस्य विस्ताराय सहमतौ अभवताम् इति अमेरिकादेशस्य विदेशविभागः अवदत्। विदेशविभागस्य प्रवक्ता टॉमी पिगोट अवदत् यत् वारद्वयकृत वार्तालापेन फलदायकं युद्धविरामम् आगच्छदति। इतः अनन्तरं जूनमासस्य द्वित्रिदिनांकयोः आधिक्येन वार्तालापो भविष्यतीति निश्चितमस्ति। आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ लखनऊ नगरस्य एकाना क्रीडांगणे लखनऊ सुपर जायंट्स इति दलेन चेन्नई सुपर किंग्स इति दलं 7 स्तोभैः पराजितम्। सीएसके इत्यनेन प्रदत्तस्य 88.1 धावनांकस्य लक्ष्यम् आतिथीयेन एलएसजी इति दलेन 17 क्षेपणचक्रेषु सम्प्राप्तम्, यत्र केवलं 38 कन्दुकेषु मिचेल मार्शल इत्यस्य 90 धावनांकानां भूमिका निर्णायिका अभवत्। मार्शः उत्तम क्रीडकत्वेन पुरस्कृतः इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు మేము వినిపించబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమయ్యే ప్రభాత్ లహరి కార్యక్రమంలో 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారిచే ఆస్తమా వ్యాధికి కారణాలు, లక్షణాలు, జాగ్రత్తల గురించి సలహాలు, సూచనలు వింటారు. 7:58 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎన్ అభిషేక్ గారిచే కాలేయ సంబంధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే సలహాలు, సూచనలు వింటారు. అలాగే ఇప్పటిలాగే ప్రభాత ప్రబోధ గీతం, సినీ భక్తి గీతం కూడా వింటారు ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో.

8:15 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం కామారెడ్డి జిల్లా ఇస్సమ్మపల్లి గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయ విశేషాలు పునఃప్రసారం. వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు, శ్రీమతి శశిరేఖ గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు. 9:00 శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం హృదయ రాగాలు. 10:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 12:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 3:00 నుంచి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. సాయంత్రం 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 లలిత సంగీతం, లలిత గీతాలు వింటారు. 5:45 సినీ రంజని, 6:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:30 జానపద సంగీతం కార్యక్రమంలో సత్యభామ గర్వభంగం, చిందు యక్షగానం వినిపిస్తారు గడ్డం రాఘవులు బృందం. 6:50 హైదరాబాద్ కేంద్రం నుండి వ్యవసాయ సూచనలు, 7:00 వింటారు ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి, 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగు సినిమా పాటలు వింటారు. 8:00 అభిరుచి, 8:30 లలిత సంగీతం, 8:45 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు, 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తల అనంతరం ఈనాటి మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు.

0: అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3 భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
1: आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని సిబిఎస్ఈ ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. 2వ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక, ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్

0: నుండి జువాలజీ పేపర్ వన్, హిస్టరీ పేపర్ వన్ పరీక్షలకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ వన్ బి, జువాలజీ పేపర్ వన్, హిస్టరీ పేపర్ వన్ పరీక్షలకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనీస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాషర్ జారీ చేసిన సర్కులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసిలనీయస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూస్తే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పుండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటలు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్ లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరోజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జోడీ జపాన్ కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పీవీ సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్ సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

వినోదం, విజ్ఞానం, ఆనందం, ఆరోగ్య సలహాలు అందించే ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 7:30 నిమిషాలకు

ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారిచే ఆస్తమా వ్యాధికి కారణాలు, లక్షణాలు, జాగ్రత్తల గురించిన సలహాలు, సూచనలు వింటారు. 7:58 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారిచే కాలేయ సంబంధ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే సలహాలు, సూచనలు వింటారు. ప్రబోధ గీతం వినిపించే ముందుగా శ్రోతలకు మంచి మాట. లేచి నిలబడు, భయాన్ని దాటిపో. నీలో అపారమైన శక్తి దాగి ఉంది. ఆశయాన్ని నమ్మి ముందుకు సాగు. విజయం తప్పక నీ సొంతమవుతుంది అన్నారు స్వామి వివేకానంద. ఇప్పుడు వింటారు ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
1: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334. డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: ముఖాన మొటిమల
5: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
7: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
6: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
8: తెలంగాణ

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రకటనలు విన్నారు కదా. ఇప్పుడు ఈనాటి బంధం ఏనాటిదో సినిమాలోని ఈ పాటకి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం అందించగా, సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు, గానం పి సుశీలమ్మ. ఇప్పుడు ఈ భక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారిచే ఆస్తమా వ్యాధికి కారణాలు, లక్షణాలు, జాగ్రత్తల గురించిన సలహాలు, సూచనలు వింటారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతినగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతినగర్, నిజామాబాద్.
3: డాక్టర్ హరితకృష్ణ గారు, నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: మీరు ఒక పల్మనాలజిస్టుగా, అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా నిజామాబాద్లో పనిచేస్తున్నారు. తరచుగా వింటుంటాం, ఆస్తమా వ్యాధి వచ్చింది, ఆస్తమా వ్యాధి వచ్చింది అనమాట. ఈ ఆస్తమా వ్యాధి అంటే ఏమిటి, ఇది ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటుందా?
4: మనకి ఊపిరితిత్తుల సమస్యలు అంటారా, మనకి చాలా రకాలుగా ఉంటాయండి. సో మన కామన్గా వచ్చేది ఆస్తమా ఉంటుందండి, అట్లానే సిఓపిడి అంటారు. కొంతమందికి క్రానిక్గా ఇన్ఫెక్షన్స్ ఉండటం వలన బ్రాంకెక్టెసిస్ అని చెప్తారు. మన ఇండియాలో మోస్ట్ కామన్గా చూసేది ట్యూబర్క్లోసిస్ అండి, టీబీ వ్యాధి అండి. అట్లానే కొంతమందికి నిమోనియా వస్తుంది. మనకి ఐఎల్డి అనే కండిషన్స్ ఉంటాయండి, మనకి ఏంటంటే మన ఆక్యుపేషన్ చేయడం వల్ల కానీ. సో అట్లా కూడా మనకి లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి.
3: సో ముఖ్యంగా ఈ ఆస్తమా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది?
4: సో ఆస్తమా వ్యాధి అనేది మనకి కామన్గా పేషెంట్ కంప్లైంట్ చేసేది ఏంటంటే దగ్గు రావటము, దగ్గు పొడి దగ్గు ఉండొచ్చు, అట్లనే తెమ్మడితో పాటు ఉండొచ్చు. అలాగే పేషెంట్ దమ్ము వస్తుంది, రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది, నిద్రలో లేచటం దమ్ముతో రావటం, అట్లనే పిల్లి కూతులు రావటము, నడుస్తా అంటే ఆయాసపడటము. సో ఇవన్నీ మనకి కామన్గా మనం చూసే ఉంటుంది. అట్లనే పేషెంట్ కొంతమంది ఇట్లా ఇబ్బంది ఉన్నప్పుడు ఛాతీ ఒక బరువు ఉండగా అని చెప్తారు, బరువుగా ఉంది ఛాతీ. సో ఇట్లా కూడా మాకు కంప్లైంట్స్ అనేది వస్తాయి.
3: ఊపిరి తీసుకోవడం కష్టంగా,
4: ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది, చెస్ట్ హెవీ అయిపోతుంది. సో ఇవి కామన్గా వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అండి. సో ఈ ఎందుకు అవుతుందంటే మనకి ఎప్పుడైతే మనకి కొన్ని ట్రిగర్స్ అంటూ ఉంటాయండి. సో ట్రిగర్స్ ఏం చేస్తాయంటే మన శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో, ముక్కు నుంచి మనకి ఊపిరితిత్తుల్లో ఏవైతే దారులు వెళ్తాయో, వాటిని ఉబ్బటం చేస్తుంది, వాటిలో వాపు వచ్చేస్తుంది. వాపు వచ్చినప్పుడు క్లియర్గా ఉన్న పైపు చిన్నగా అయిపోవటం, ఆ చిన్నగా అయిపోయిన పైపు నుంచి గాలి లోపలికి వెళ్ళలేకపోవటం, దాంతో మనకి దమ్ముగా రావటము, పిల్లి కూతలు రావటము, ఛాతీ బరువుగా ఉండటం అనేది జరుగుతుందండి. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 17% పేషెంట్స్ బాగా దీంతో ఎఫెక్ట్ అవుతారండి. అట్లనే మనకి ఇండియాలో మోస్ట్ కామన్గా ఇది కర్ణాటక, అట్లనే చండీగఢ్, మళ్ళీ న్యూఢిల్లీ, సో ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ కేసెస్ మనం చూస్తామండి.
3: అంటే ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉంది?
4: ఆ ప్రాంతాల్లో ఎందుకంటే అండి, సో అక్కడ మనకి పోలన్స్, కర్ణాటక బెంగళూరు చూసుకున్నాం అనుకోండి, అక్కడ పోలన్ ఉండేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అట్లానే మనకి చండీగఢ్ అండ్ న్యూఢిల్లీ ఏరియాస్లో మనకి ఏంటంటే అక్కడ మనకున్న పొల్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చండీగఢ్లో మనకి ఎప్పుడైతే పంటలు అయిపోతాయో, వాళ్ళు అక్కడ దాన్ని భూమిని మనం మంట పెడతాం కదా, సో అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్, అట్లానే నార్మల్గా ఉన్న పొల్యూషన్ కూడా ఎక్కువ అవటంతో కూడా మనకి ఎక్కువ ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ.
3: ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి మనకున్నటువంటి ఆధారాలు ఏమిటి?
4: దీనికి గుర్తించడానికి మనకి సింప్టమ్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. సో మనకి దగ్గు రావటం, ఛాతీ బరువుగా ఉండటం, పిల్లి కూతలు ఉండటము, దమ్ము రావటం.

0: సో వీటితో పాటు ఏంటంటే అండి, మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, అట్లానే మనకి డిఎల్సిఓ టెస్ట్లు ఉంటుంది. మనకి సాధారణంగా మనం 6 మీటర్స్ నడవగలుగుతున్నాము, నడిచే డిస్టెన్స్ మనం నడవలేకపోతున్నాము. ఆ సమయంలో కూడా మనకి ఏంటంటే మనం రోజు రెగ్యులర్గా చేసేది కూడా మనం చేయలేకపోతున్నాము డిస్టెన్స్. సో మనం మన అందుబాటులో ఉన్నది మనం రోజు మనం మానిటర్ చేసుకోగలది. సో ఏంటంటే దీని ప్రకారం కూడా మనం చెప్పుకోగలుగుతాం, మనకి దమ్ ఎక్కువ అవుతుంది, సో ఐ నీడ్ టు గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్, మనం చెక్ చేసుకోవాలనేది.
1: ఇప్పుడు ఆస్తమా వ్యాధి రావడానికి ఒక వ్యక్తి తీసుకున్న ఆహార పదార్థాలు కూడా ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా?
0: ఉంటాయండి. సో ఇప్పుడు ఎట్లా అంటే, మనకి ప్రతి మనిషి ఇంకో మనిషి నుంచి వేరు ఉంటారండి, మనకు పడింది వేరే వాళ్ళకి పడకపోవచ్చు. సో దేర్ ఇస్ అంటే దానికి ఏది కూడా క్లియర్గా ఉండదు, ఇది తింటేనే వస్తుంది. ఒకరికి పడింది ఇంకొకరు పడకపోవచ్చు. ఒకరికి స్వీట్స్ తింటే వస్తుంది, ఒకరికి మనం తీసుకునే నట్స్ వలన, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, పీనట్స్ తీసుకుంటారు, అవి వాళ్ళకి పడకపోవచ్చు. కొంతమందికి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ పడకపోవచ్చు. సో ఎవ్రీ ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్. సో
1: వాళ్ళని బట్టి, అతను తీసుకునే పదార్థాలని బట్టి కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు.
0: తినే తిండి వల్లనే కాదండి, మనకు ఒక్కొక్కసారి మనము కొంతమంది ఎక్సర్సైజ్కి వెళ్తారు, జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే వాళ్ళకి దమ్ము వస్తుంది. సో మనకి ఏంటంటే ఆస్తమా అనేది ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా పెరగచ్చు, రావచ్చు. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. సో వీళ్ళల్లో కూడా ఏంటంటే దీని వలన మనము ఎక్సర్సైజ్ చేయకుండా ఆపేయటం అంటూ ఉండదు. సో ఒకవేళ మనకి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అనేది ఏర్పడుతుంది అన్నప్పుడు మనం దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఎట్లా అంటే, మనం ఎక్సర్సైజ్ చేసే ముందు మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్ వాడితే బిఫోర్ ద ఎక్సర్సైజ్ మనకి బెటర్ ఉంటుంది, విల్ నాట్ హ్యావ్ దట్ సింప్టమ్స్ అండి.
1: డాక్టర్ గారు, ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
0: ఉంటుందండి. సో మనకి ఎట్లా అంటే అండి, మనకి 70% ఆఫ్ ద కేసెస్ జెనెటిక్గా కూడా వస్తుంది. అంటే స్ట్రాంగ్ హిస్టరీ అంటే మన పేరెంట్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే మన సిస్టర్స్ కానీ ఒకవేళ ఉంటే,
1: మనకు వచ్చే
0: పూర్వీకులు ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో జెనెటిక్గా రావచ్చు, అట్లనే మనకి మనం చేసే పనుల వలన కానీ,
1: వృత్తి పట్టి
0: కూడా ఉంటుంది. సో ఒకవేళ మనం ఫార్మర్స్ అంటే పొలంలో పని చేసుకుంటాం, పొలంలో మనం పెరిగే గడ్డి నుంచి అక్కడ మనకి ఫంగల్ చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో దాని నుంచి కూడా మనకి రావచ్చు. మనము పౌల్ట్రీ ఫార్మింగ్ అంటాము వాళ్ళల్లో, అట్లనే మనం బర్రెల్ని పాలు పిండుతారు వాళ్ళు. సో వాళ్ళు అందరు మేతలు వేస్తారు. సో దాని నుంచి కూడా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన కానీ, అక్కడ నుంచి వచ్చే డస్ట్ వలన కానీ, సో దాంతో కూడా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో పనిచేస్తుంటారు కొంతమంది కార్మికులు,
0: మనకి ఇప్పుడు బీడీ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు, కొంతమంది మన కాటన్ మిల్లో వర్క్ చేస్తారు, రైస్ మిల్లో వర్క్ చేస్తారు, అట్లనే మనకి రోడ్ ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్గా పొల్యూషన్కి ఎక్స్పోజ్డ్ ఉంటారు. సో వాళ్ళల్లో కూడా మనకి ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే హై రిస్క్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకే వస్తుంది అని కాదు, వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయని.
1: డాక్టర్ గారు, ఒక వ్యక్తికి ఆస్తమా వచ్చి ఉంది అనుకుందాం, కానీ అది ఆస్తమా వ్యాధి అనేది అతను గుర్తించలేదు, గమనించలేదు, ఆ పరిణామం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఆస్తమా వ్యాధి ముదిరితే గనక అతని శరీరంలోని ఇతర అవయవం అంటే వేరే ఆర్గన్ ఏదైనా దెబ్బతినే అవకాశం ఉందా?
0: సో సార్, ఇప్పుడు మనకి ఆస్తమా కొన్ని కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకోకుండానే కూడా ఒక్కొక్కసారి రిజాల్వ్ అవుతుంది. సో అట్లా రిజాల్వ్ అయినప్పుడు మనకి పేషెంట్ ఏంటంటే, సరే వచ్చింది కదా, రిజాల్వ్ అయిపోయింది, దాన్ని వాళ్ళు అశ్రద్ధ చేస్తారు, దానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు. అదే ఒకవేళ బాగా క్రిటికల్ అయిపోయింది, దాని వలన ప్రాణభయం కూడా ఉంటుంది, ఎగ్జాజర్బేషన్ అయిపోయి అంటే చాలా సివియర్ కండిషన్గా అవుతుంది. అంటే ఎంత కండిషన్కి వెళ్తుందంటే పేషెంట్ 4 అక్షరాలు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతాడు. సో మనకి పేషెంట్ దానివలన స్పృహ తప్పటం కానీ, ఆల్టర్డ్గా అంటే మాట సరిగ్గా మాట్లాడిపోవటము, ఏదో పడి అట్లా మాట్లాడటం, అట్లా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ మనం దాన్ని వదిలేసాము, దాన్ని మనం ట్రీట్ చేయలేదు, అంత సివియర్ కండిషన్కి వెళ్ళింది, దానివలన ప్రాణభయం కూడా ఉంటుందండి. సో దాన్ని మనము గుర్తించాలి, జబ్బు గురించి మనం తెలుసుకుంటూ దాన్ని అదుపులో అంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇట్లాంటి ఎగ్జాజర్బేషన్స్ డెత్కి కాజ్ అవటం అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది.
1: డాక్టర్ హరితకృష్ణ గారు, మరి ఆస్తమా వ్యాధి సోకిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత దీన్ని తగ్గించుకోవడానికి ఉన్న వైద్య విధానాలు ఎలా ఉన్నాయి?
0: సో మనకి పేషెంట్కి ఆస్తమా అనే నిర్ధారణం అయినాక మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, పేషెంట్ మనకి రెగ్యులర్గా వచ్చి కనిపించుకొని ఆయాసం ఉంది అని చెప్పుకొని మనం టెస్ట్ చేసుకొని నాకు ఆస్తమా నిర్ధారణ అవుతుంది కదా సార్. సో ఆ టైంలో మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. వీ పుట్ దెమ్ ఆన్ ఇన్హేలర్స్, ఇన్హేలర్స్ మీద పెడతామండి, ఇన్హేలర్స్ మీద అట్లనే వేరే మెడిసిన్స్ మీద పెడతాము. సో ఇన్హేలర్స్లో కూడా మనకి రెండు రకాలుగా మెడిసిన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మెయింటెనెన్స్ థెరపీ అంటాము, రెండోది రెస్క్యూ థెరపీ అంటాము. సో ఏంటంటే పేషెంట్కి మనం మందులు కరెక్ట్గా వాడుతూ ఉన్నారు, వాడుతూ ఉంటా అంటే తన యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది, తనకి రాత్రిపూట లేచి కూర్చుంటాం కానీ దమ్ము రాకపోవటం కానీ పిల్లి కూతులు రాకపోవటం కానీ అట్లా ఉండి చేస్తా అంటే వాళ్ళని మనము మెయింటెనెన్స్ థెరపీ మీద పెడతాము. అదే ఒక్కొక్కసారి వీళ్ళల్లో మెయింటెనెన్స్ థెరపీల మీద ఉన్న పేషెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే వేరే మళ్ళీ ట్రిగర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇన్ఫ్యూజ్ అయినప్పుడు, లేదంటే క్రానిక్గా జలుబు ఉండడం వల్ల కానీ, లేదంటే మనకి యాసిడ్ రిగర్జిటేషన్ దాంతో ఉన్నప్పుడు కానీ, వేరే ఏ కారణాల వల్ల అయినా కానీ జబ్బు ఒకసారి పెరిగింది అనుకోండి, ఆ టైంలో మనం రెస్క్యూ మెడికేషన్స్ అనేవి పెడతాము. ఏంటంటే మనం ఆ మెడిసిన్ ఆ పీల్చే రెస్క్యూ మెడిసిన్స్ వాడితే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు కొంచెం మన చేతిలో టైం ఇస్తుంది. రాత్రి ప్రాబ్లం వచ్చింది, మనం రెస్క్యూ మెడిసిన్ మన చేతిలో ఉంటే మనం అది వాడే
1: ప్రాణాపాయం నుంచి మనం బయటపడే
0: టైం ఉంటుంది. అదండి,
1: ఒకవేళ ఆస్తమా వ్యాధికి వైద్య చికిత్స ప్రారంభించిన తర్వాత నిర్ణీత కాలం ఏమైనా ఉంటుందా, ఇన్ని రోజులు పడుతుంది, ఇంతకాలం పడుతుంది తగ్గడానికి అని చెప్పడానికి?
0: సార్ ఇప్పుడు మనకి ఆస్తమా ఎట్లా అంటే అండి, సో మనకి ఒక సైకిల్ లాంటిది, మనం ఎప్పటి వరకు అయితే మనం ఒక ట్రిగర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో అప్పటి వరకు మనకి మందులు వాడుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ట్రిగర్ అంటే మనం చేసే పనుల వల్ల కానీ, మనం వేసుకునే మందుల వల్ల కానీ, మన ఎక్స్పోజ్ అయిన పొల్యూషన్ వల్ల కానీ, సో ఇట్లా లేదంటే మనకు వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, సో ఇవన్నీ మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో, మనం వీటికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ కాకుండా ఉంటామో అప్పుడు మనం డోసెస్ అనేది తగ్గించుకోవచ్చు. బట్ అగైన్ మనం ఎప్పుడైతే బాడీ దానికి రెస్పాన్స్ మళ్ళీ ట్రిగర్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ టైంలో మన సిమ్టమ్స్ మళ్ళీ వస్తాయి. సేమ్ లైక్ బీపీ అండ్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ, సో అట్లా మనకి దీనికి మందులు వేసుకుంటూ ఉండాలి. వన్స్ ద డిజీజ్ ఇస్ ఇన్ కంట్రోల్ మనం డోస్ అనేది తగ్గించుకోవడానికి ఉంటుందండి.
1: డాక్టర్ గారు మరో విషయం, ఇప్పుడు ఆస్తమా సోకిన వ్యక్తి మందులు వాడుతూనే ఆహార నియమాలు పాటించాల్సి ఏమైనా ఉంటుందండి?
0: అదే అండి, మనం ఇందాక అనుకున్నాం కదండి, సో ప్రతి ఇండివిజువల్ వేరుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టునంది. సో వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఇవాళ ఏది తీసుకుంటున్నాము, మనం తిన్న వలన మన సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, మనకు సిమ్టమ్స్ పెరగటం ఏమైనా జరిగిందా, లేదంటే ఇవాళ మనం తిన్నాక మనం వెన్ వీఆర్ డూయింగ్ మనం నడుచుకుంటున్నాం రోజు నడిచే దానిలో మనకి తేడా ఏమైనా వచ్చిందా, మన సిమ్టమ్స్ ఏమైనా పెరిగినాయా, సో మన బాడీ గురించి మనకి ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇట్లా కాకుండా ఇన్ కేస్ మనకి ఎలర్జెన్ టెస్టింగ్ కూడా ఉంటుంది. సో ఎలర్జెన్ టెస్టింగ్లో మనకి ఏ పదార్థాలు పడుతున్నాయి పడట్లేదు అనేది మనకి తెలుస్తుంది. దాని ప్రకారంగా ఓకే నాకు ఇది పడట్లేదు, సో దిస్ ఐ షుడ్ అవాయిడ్ ఇన్ ఇది నేను నా డైట్లో అవాయిడ్ చేస్తే బెటర్, దీన్ని నేను తీసేస్తే బెటర్. సో అట్లా కూడా మనం చేయొచ్చు.
1: మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందన్నారు, అలాగే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే అవకాశం ఏమైనా ఉందా?
0: లేదండి, ఆస్తమా అంటే అది కమ్యూనికబుల్ డిజీజ్ కాదు, ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వచ్చేది కాదు.
1: బాగుంది డాక్టర్ హరితకృష్ణ గారు, మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి ఆస్తమా వ్యాధి అంటే ఏమిటి, ఆ వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
2: ప్రూడెన్స్ హాస్పిటల్
3: స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
3: ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక.
2: అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్.
3: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతినగర్ నిజామాబాద్.
1: శ్రోతలు, ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారిచే ఆస్తమా వ్యాధికి కారణాలు, లక్షణాలు, జాగ్రత్తల గురించిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. మరో గమనిక, రేపు ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిప్రొడక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 MHz, వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: टीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
5: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
7: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీనారాయణ తీర్థులు రాసిన కృష్ణలీలా తరంగిణి నుండి తీసుకున్న కీర్తనని హుసేని రాగంలో శృతిలయలు సినిమాలో సంగీతం అందించారు కెవి మహాదేవన్, ఆలపించారు వాణిజయరామ్. ఇప్పుడు ఈ గీతం విందాం.

0: ಸೈದಾ ಕೆಟ ತಕ ಚತೆ ಹಿತದು ಉಂತಾದ ಕೆಟ ತಕ ಚತೆ ಹಿತದು ಉಂತೈಯತ್ತು ಚತೆ ಹಿತದು ಚತೆ ಹಿತತೆ ಹಿತಾಂ ಕತೆ ಹಿತತ ಧಿಗಣತ ಧಿಂ ಧಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಧಣ್ಣತ್ತ ಝಣ್ಣುತಾಂ ಝಣ್ಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ ತಾಂ ಧಣತ ಧಿಮಿತಾಂ ಧಣತ ಝಣುತೈ ಝಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟ ತಾಂ ಝಣುತ ಧಿಮಿತ ತೈ ಝಣುತ ಧಿಮಿತ ತಧಿಂ ಧಣತ ಝಣುತ
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:58. ఇప్పుడు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారిచే కాలేయ సంబంధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే సలహాలు, సూచనలు వింటారు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
3: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
2: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు.
3: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
3: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్ టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
4: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ గారు, కాలేయం యొక్క విధులు ఏముంటాయి? ఇది దెబ్బతిన్నప్పుడు ఫ్యాటీ లివర్ అనే మాట మనం వింటుంటాం. అంటే లివర్ సామాన్యంగా సాధారణంగా ఉండాల్సిన స్థితి నుంచి ఉబ్బెత్తుగా మారటం, వాపు రావటం, అంటే ఫ్యాటీగా తయారు కావటం, ఎందుకు ఇలా తయారవుతుంది? అలా తయారు కావడానికి గల కారణాలు ఏముంటాయి?
5: కాలేయంకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి, కానీ మీరు ఒక స్పెసిఫిక్ పదం వాడారు, ఫ్యాటీ లివర్ అనేది.
4: ఫ్యాటీ లివర్,

0: ఫ్యాటీ లివర్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద టాపిక్ యాక్చువల్లీ.
1: ఓ
0: సో ప్రెజెంట్లీ కాలేయం సంబంధించిన ప్రాబ్లమ్స్లో జనరల్గా జనాలకు తెలియకుండానే ఈ ఫ్యాటీ లివర్ అనేది పెద్ద ప్రమాణంలో ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ ఏముంటుందంటే నార్మల్ లివర్లో ఫ్యాట్ అంటే కొవ్వు శాతం బాగా తక్కువ ఉంటుంది. 5% కంటే ఎక్కువ కొవ్వు శాతం పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. 5% కంటే ఎక్కువ పెరుగుతుంది అంటే ఏమవుతుంది అంటే లివర్ సెల్స్ ఏది ఉంటుందో దాని చుట్టుపక్కన మొత్తం ఫ్యాట్ వచ్చేసి లివర్ కొంచెం గట్టిగా అవుతుంది. ఇది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందంటే నార్మల్గా ఫస్ట్ జస్ట్ ఫ్యాట్ వస్తుంది, దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. దాని తర్వాత లివర్ సెల్స్కి పనిచేయడానికి అది కొంచెం ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, అప్పుడు లివర్ సెల్కి వాపు వస్తుంది. లివర్ సెల్కి వాపు వచ్చినప్పుడు లివర్ టెస్ట్ కొంచెం పెరుగుతుంది, దాన్ని స్టీటో హిపటైటిస్ అని అంటారు. దాని తర్వాత లివర్ గట్టిగా అవుతుంది, దాన్ని ఫైబ్రోసిస్ అని అంటారు. దాని తర్వాత లివర్ మొత్తం చెడిపోయి ఖరాబ్ అవుతుంది, దాన్ని సిరోసిస్ అని అంటారు. ఇదే సిరోసిస్ కొన్ని పేషెంట్స్లో ఫ్యూచర్లో క్యాన్సర్ రూపంలో మారచ్చు, దాన్ని హిపాటోసెల్యులర్ క్యాన్సర్ అని అంటారు. జనరల్గా ఫ్యాటీ లివరు జనాలకు ఎప్పుడు తెలుస్తుందంటే ఏదో వేరే కారణాల వల్ల అల్ట్రాసౌండ్ నార్మల్ అల్ట్రాసౌండ్ చేపిస్తారు, అప్పుడు వాళ్లకు ఇన్సిడెంటల్గా ఈ ఫ్యాటీ లివర్ అని ఇస్తారు. సో లక్షణాలు పెద్దగా ఏమి ఉండవు దీనికి. ఎప్పటి వరకు లివర్ బాగా దెబ్బతిని లివర్ ఖరాబ్ అవుతుందో అప్పటి వరకు పేషెంట్కి ఎలాంటి లక్షణాలు ఉండవు. పేషెంట్ ఫ్యాటీ లివర్తో లివర్ ఖరాబ్ అయ్యేస్తేనే వాళ్లకు అయ్యో మా లివర్ చెడిపోయిందని
1: తెలుస్తుంది. అది కూడా వేరే పరీక్షలు చేస్తున్నప్పుడు బయటపడుతుంది.
0: వేరే దానికి ఏదో వేరే కారణం కొరకు అల్ట్రాసౌండ్ చేస్తే దాంట్లో ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది.
1: ఇది రావటం మూలంగా మనిషి యొక్క ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుంది?
0: జనరల్గా నేను ఫస్టే చెప్పాను లక్షణాలు పెద్దగా ఉండవు. దీంట్లో నేను కొన్ని పదాలు వాడాను, జస్ట్ ఫ్యాటీ లివర్ స్టేటో హిపటైటిస్ అంటే లివర్ కి వాపు. లివర్ కి ఎప్పుడు వాపు వస్తుందో జనరల్గా పేషెంట్ కి కొంచెం వీక్నెస్ రావడం కానీ తొందరగా అలసిపోవడం కానీ లేకుంటే రైట్ సైడ్లో పై భాగంలో కడుపు చిన్నగా నొప్పి ఉండడం కానీ అట్లా జరుగుతుంది. కానీ దాన్ని కూడా పేషెంట్ పెద్దగా పట్టించుకోరు. సో ఎప్పటి వరకు లివర్ చెడిపోదో అప్పటి వరకు పేషెంట్స్ మా దగ్గరికి రారు.
1: ఇది చెడిపోవడానికి దారి తీసే ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే జీవన విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందా?
0: జనరల్గా ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ ఓన్లీ. సో లైఫ్ స్టైల్ డిసీజ్ ఓన్లీ. సో దీనికి రావడానికి ముఖ్యంగా కారణాలు ఏముంటాయి, దీనికి రావడానికి ముఖ్యంగా ఏ పెద్ద కారణాలు ఉన్నాయో దాన్ని బట్టి దీని టైప్స్ని డిసైడ్ చేశారు. సో ఫస్ట్ ఇప్పటి వరకు దీనికి ప్రధానంగా కారణం అల్కోహాల్ ఉండే,
1: మద్యపానం.
0: సో దాన్ని అల్కోహాల్ మూలంగా వచ్చే ఫ్యాట్ లివర్ని అల్కోహోలిక్ ఫ్యాటీ లివర్ అని అంటారు. దాని తర్వాత లివర్ చెడిపోతే దాన్ని అల్కోహోలిక్ లివర్ డిసీజ్ అని అంటారు. కానీ ఇప్పుడు అల్కోహాల్ కాకుండా వేరే కారణాల వల్ల కూడా లివర్ చెడిపోతుంది. ఇంకా అల్కోహోలిక్ ఫ్యాటీ లివర్ కంటే వేరే కారణాల వల్లనే ఇప్పుడు ఎక్కువ మంది ఫ్యాటీ లివర్ లేకుంటే సిరోసిస్ కానీ ఈ జబ్బులతో వస్తున్నారు. ఇప్పుడు వేరే కారణాలు ఏముంటాయి అంటే దాన్ని నాన్ అల్కోహోలిక్ ఫ్యాటీ లివర్ కింద పట్టుకుంటాం. దానికి ప్రధానంగా మెయిన్ కారణాలు అంటే ఒబెసిటీ, అతిగా బరువు ఉండడము, లావుగా ఉండడము. దానివల్ల ఏమవుతుందంటే బయట మనకు పేషెంట్ ఫ్యాటీగా కనిపిస్తాడు, కానీ అదే ఫ్యాటు వేరే ఆర్గన్స్లో కూడా డిపాజిట్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎట్లా అంటే మీకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాగా, మీరు టెస్ట్ చేస్తున్నారు, మీకు జస్ట్ ఇన్సిడెంటల్గా ఫ్యాటీ లివర్ కనిపించింది. లివర్లో ఫ్యాట్ ఉంటే వేరే అవయవాల్లో కూడా ఫ్యాట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫ్యాటీ లివర్ ఏం చెప్తుందంటే మీ బాడీలో కొవ్వు శాతం ఎక్కువ పెరిగింది, వేరే అవయవాల్లో కూడా ఉంది, ఇప్పుడు జాగ్రత్త పడాలి అన్నమాట. సో నేను చెప్పింది ఒకటి ఒబేసిటీ, దెన్ డయాబెటీస్ షుగర్ వ్యాధి, దెన్ కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయి. మెడికేషన్స్ ఏముంటాయి అంటే జనరల్గా కొన్ని హార్ట్ సంబంధించింది అమెడరన్ అని వాడతారు, నెక్స్ట్ కొన్ని యాంటీబయాటిక్స్ నైట్రోఫెరంట్ అయిన అని ఉంటుంది, ఇంకా ఫిట్స్ సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి వాల్పరిక్ యాసిడ్స్ అని, ఇంకా కొన్ని క్యాన్సర్ సంబంధించిన మెడికేషన్స్ కూడా ఉంటాయి. ఈ మెడిసిన్స్ ద్వారా కూడా లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ కొందరు లావుగా ఉంటారు, వాళ్ళు తొందరగా బరువు తగ్గియాలంటారు, కానీ తొందరగా ఫాస్ట్గా బరువు తగ్గితే కూడా లివర్ ఫ్యాట్లో చేరుకుంటుంది, సారీ ఫ్యాట్ లివర్లో చేరుకుంటుంది, దాంతో కూడా ఫ్యాటీ లివర్ పెరగచ్చు.
1: ఇది వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఇప్పుడు

0: ఫస్ట్ ఎట్లా అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే ఉంటుందని అనుకున్నారు. కానీ ఈవెన్ ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ వల్ల, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ వల్ల కూడా చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది.
1: వయసును బట్టి పెరుగుతూ ఉంటుందా? ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కావచ్చు?
0: ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్కి స్టేజెస్ కూడా ఉంటాయి. కొన్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని అల్ట్రాసౌండ్లో ఇస్తారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. సో స్టార్టింగ్లో మీకు ఎప్పుడు గ్రేడ్ 1 కనిపిస్తుందో అప్పుడే జాగ్రత్త పడాలి, లేకపోతే కొన్ని ఇయర్స్లో ఆ గ్రేడింగ్ పెరుగుతూనే పోతుంది, దాని తర్వాత లివర్ ఖరాబ్ అవుతుంది.
1: అది పూర్తిగా చెడిపోయిన తర్వాత దాన్ని రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది?
0: సో దీంట్లో నేను మీకు గ్రేడింగ్ చెప్పాను కదా, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ యాక్చువల్లీ రివర్సిబుల్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ మనం మొత్తంగా నయం చేసుకోవచ్చు,
1: తగ్గించుకోవచ్చు,
0: మొత్తం తగ్గించుకోవచ్చు. కానీ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఇంకా సిరోసిస్, సిరోసిస్ అయితే ఇర్రివర్సిబుల్, అది అయితే రిపేర్ కాదు. కానీ గ్రేడ్ 3 కొన్నిసార్లు అవ్వచ్చు, మాక్సిమం టైమ్స్ కాదు.
1: ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత దాని స్థానంలో మరో కాలేయాన్ని అమర్చడానికి ఎంతవరకు అవకాశం ఉంది?
0: ఇప్పుడు ఎట్లా అంటే, నేను మీకు చెప్పాను గ్రేడ్ 1, గ్రేడ్ 2 రివర్సిబుల్ అని. ఒకవేళ రివర్ట్ మీరు మీ బరువు తగ్గిస్తున్నారు, అది అయ్యే కారణాలు మొత్తం తగ్గిస్తున్నారు అంటే మేబీ చాలా సార్లు నార్మల్కి వచ్చేస్తుంది. సో దాన్ని మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లివర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, సిరోసిస్ అని అంటాము, అప్పుడు లివర్ నయం కాదు. సో దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, మంచి లివర్, ఆ లివర్ తీసేసి వేరే హెల్దీ లివర్ని అక్కడ పెడతారు.
1: దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా ఆర్గన్స్ వచ్చినాయి, లివర్, కిడ్నీ. ఓకే, సో జనరల్గా ఇమ్యూనోజెనిసిటీ అంటాము, అంటే ఒక ఆర్గన్ని ఒక్క బాడీలోకి వెళ్ళి తీసి వేరే బాడీలో వేస్తే జనరల్గా ఏ బాడీలో మనం వేస్తామో అది ఆర్గన్ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది.
1: అంటే
0: ఇది నాది కాదు, ఇది నాది కాదు, దీన్ని తీసేయండి లేకుంటే నేను తీసేస్తాను అని.
1: ఫారిన్ బాడీ,
0: ఫారిన్ బాడీ. సో దాన్ని ఇమ్యూనోజెనిసిటీని తగ్గడానికి మన బాడీ ఇమ్యూనిటీ వ్యతిరేకంగా కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మనం. సో దాంట్లో కిడ్నీతో కంపేర్ చేస్తే లివర్ ఈస్ లెస్ ఇమ్యూనోజెనిక్, అంటే దానికి తక్కువ మెడిసిన్స్ అవసరం పడతాయి, తక్కువ జాగ్రత్తలు అవసరం పడతాయి. కిడ్నీకి చాలా జాగ్రత్తలు అవసరం పడతాయి. అండ్ సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి. ఈవెన్ మనము సక్సెస్ రేట్ ఎట్లా అంటే 5 ఇయర్స్ సక్సెస్ రేట్ అని అంటాం. సో జనరల్గా ఫస్ట్ ఇయర్లో ఇట్ ఈస్ నియర్ అరౌండ్ 90-95%. 90-95% పేషెంట్స్ 1 ఇయర్ జీవిస్తారు, బతుకుతారు వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ తర్వాత. అండ్ నియర్లీ 70-73% ఆఫ్ ది పేషెంట్ 5 ఇయర్స్ వరకు బతుకుతారు.
1: డాక్టర్ అభిషేక్ గారు, మరో విషయం ఏంటంటే, వేరే లివర్ని అమరుస్తున్నప్పుడు అందులో కొంత భాగాన్ని తీసుకోవచ్చా, లేదా పూర్తి రూపాన్ని కలిగిన లివర్ని మనం అమర్చవలసి ఉంటుందా?
0: లేదు, లివర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు 2 టైప్స్ ఉంటాయి, ఒకటి క్యాడవర్, ఒకటి లైవ్ డోనర్. డోనర్స్ చెప్తున్నాను అంటే ఎవరు లివర్ పెడతాం మనం. సో జనరల్గా క్యాడవర్ అంటే ఎవరన్నా బ్రెయిన్డెడ్ వ్యక్తి ఉంటారు, వాళ్ళు ఇక సర్వైవ్ కారు. సో అలాంటి పేషెంట్స్ బాడీలోకి వెళ్ళి అవయాలు తీసి ట్రాన్స్ప్లాంట్కి చేస్తారు, లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి. సో అప్పుడు ఏం చేస్తారు అంటే మ్యాక్సిమం హోల్ లివర్ తీస్తారు. దాన్ని కూడా ఒకవేళ ఎక్కువ రెసిపియంట్స్ ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఉన్నారు ఎవరికి లివర్ అవసరం పడుతుందో, వాళ్లకు కొన్ని పార్ట్స్ పెడతారు. అండ్ లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. లైవ్ డోనర్ అంటే ఇప్పుడు ఒక లైవ్ వ్యక్తి ఉన్నారు, వాళ్ళ బాడీలోకి వెళ్ళి లివర్ది ఒక పార్ట్ తీసి ఈ పేషెంట్కి పెడతారు. సో నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అంటే, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లివర్ పార్ట్స్ లో.
1: ఓకే ఓకే. అసలు ప్రధానంగా ఈ లివర్ చేసే పనులు ఏముంటాయి మనిషి శరీరం లోపల?
0: లివర్ కి కొన్ని లక్షలాది ఫంక్షన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ ఫంక్షన్ ఎట్లా అంటే, ఒకటి ఇమ్యూనిటీ, నెక్స్ట్ గ్లూకోజ్ మెటబాలిజం అంటే బాడీలో గ్లూకోజ్ మెయింటైన్ చేయడానికి, నెక్స్ట్ ఇప్పుడు మన బాడీలో ప్రతి ఆర్గన్, ప్రతి సెల్ ఉంటుంది కదా, అది బ్లడ్ ఆక్సిజన్ తీసుకొని కొన్ని చెడ పదార్థాలు తయారు చేస్తాయి. లివర్ ఏం చేస్తుంది అంటే ఆ చెడ పదార్థాలని ప్యూరిఫై చేసి, లేకుంటే అలాగే మోషన్ ద్వారా బయటపడేస్తుంది. కిడ్నీస్ ఏం చేస్తాయి, ఆ చెడ్డ పదార్థాలని యూరిన్ ద్వారా బయటపడేస్తుంది. ఇది సో ఇన్ సింపుల్ లాంగ్వేజ్, మన బాడీలో ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి, మన బాడీని ప్యూర్ ఉంచడానికి లివర్ చాలా అవసరం.
1: ఇప్పుడు జీర్ణశక్తికి కాలేయానికి మధ్య సంబంధం ఏమైనా?
0: చాలా సంబంధం ఉంది. ఎందుకంటే జీర్ణశక్తికి ఎట్లా అంటే కొన్ని జ్యూసెస్ అవసరం పడతాయి. ఈవెన్ ఆ జ్యూసెస్, బైల్ అనే జ్యూస్ ఉంటుంది, అది లివరే తయారు చేస్తుంది.
1: పైత్యరసం అంటాం,
0: పైత్యరసం అంటాము కదా, అది లివర్

0: తయారు చేస్తుంది. లివర్ తయారు చేసి పసర సంచి అంటాము, గాల్ బ్లాడర్, గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి కింద జారి ఫుడ్తో మిక్స్ అవుతుంది, మిక్స్ అయ్యి డైజెషన్ అవుతుంది.
1: ఇప్పుడు అధికంగా భోజనం చేయటం అంటే అవసరాన్ని మించి భోజనం చేసే లక్షణం కొద్దిమందికి ఉంటుంది, దాని మూలంగా లివర్ దెబ్బతినే ప్రమాదం ఏమైనా ఉంటుందా?
0: అవును, మీరు అధికంగా భోజనం చేస్తున్నారు అంటే అధికంగా మీరు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దాంతో కూడా ఫ్యాటీ లివర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
1: సో మొత్తం మీద లివర్, ఫ్యాటీ లివర్ కాకుండా, అంటే ఫ్యాటీ లివర్ తయారు కాకుండా ఒక సాధారణ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
0: ఫస్ట్ ముఖ్య ప్రధాన కారణాలు ఏంటంటే ఆల్కహాల్, ఆల్కహాల్ మానేయాలి కంప్లీట్. సరే, నెక్స్ట్ కొందరికి షుగర్ ఉంటుంది, సో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలా, అంటే బరువు పెరగనీయద్దు, లావుగా ఉండకూడదు. అతి లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గించాలా. ఇప్పుడు నేను మీకు చెప్పాను గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ రివర్సిబుల్ ఉంటుందని, కానీ రివర్స్ ఎప్పుడు అవుతుంది అంటే మినిమం ఒక 10% అన్న వెయిట్ లాస్ అవ్వాలా మీరు. ఇప్పుడు ఉండే వెయిట్కి ఒక 10% అన్న వెయిట్
1: తగ్గాలి.
0: అవును, ఒక వ్యక్తి ఒకవేళ ఎగ్జాంపుల్ 80 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు మినిమం ఒక 8 kgs అన్న తగ్గాల. అది కూడా ఫాస్ట్గా కాదు, స్ట్రాటజిక్గా, ఎందుకంటే ఫాస్ట్గా తగ్గితే కూడా ఫ్యాటీ లివర్ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పాను కదా, ఈ ఫ్యాటీ లివర్కి డయాగ్నోసిస్ ఎట్లా చేస్తాం మనం,
1: అంటే ఎలాంటి పరీక్ష విధానం,
0: ఎలాంటి పరీక్ష విధానం చేస్తాం? సో దీంట్లో 2 types టెస్ట్ ఉంటుంది, ఒకటి నాన్ ఇన్వేసివ్, ఒకటి ఇన్వేసివ్. ఇన్వేసివ్ టెస్ట్ అంటే మనం ఏమన్నా శాంప్లింగ్ తీస్తున్నాం దాంట్లోకి వెళ్ళి, దాన్ని ఇన్వేసివ్ అంటారు. నాన్ ఇన్వేసివ్ అంటే జస్ట్ మనం పైనుంచి చూస్తున్నాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఉన్నది, నార్మల్ స్కానింగ్, అది నాన్ ఇన్వేసివ్ టెస్ట్. ఓకే, సో దాంట్లో ఎట్లా అంటే నేను మీకు గ్రేడింగ్ చెప్పాను, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఆ గ్రేడింగ్ ఎట్లా డిసైడ్ అవుతుందంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అది చూస్తారు, అది కూడా వేరే ఆర్గన్స్తో కంపేర్ చేసి. జనరల్గా గ్రేడ్ 1లో less than 33% ఫ్యాట్ ఉంటుంది, గ్రేడ్ 2 అంటే 33-66% ఫ్యాట్, గ్రేడ్ 3 అంటే more than 66% ఫ్యాట్, అండ్ దీనికంటే ఎక్కువ పెరిగితే సిరోసిస్ అని చూస్తారు, సిరోసిస్. ఇప్పుడు నేను మీకు లక్షణాలు చెప్పాను, జనరల్గా పేషెంట్కి ఏమి లక్షణాలు కనిపించవని, కానీ ఒకవేళ సిరోసిస్ వచ్చింది అనుకోండి, అంటే లివర్ చెడిపోయింది, సో పేషెంట్ అప్పుడు కొన్ని లక్షణాలతో వస్తారు. ఏం లక్షణాలు ఉంటాయి అంటే మొత్తం బాడీ వాపు రావడం, జాండిస్, పసిరికలు రావడం, రక్తం వాంతులు అవ్వడం, మోషన్లో రక్తం రావడం, నల్లగా మోషన్ రావడం, పొట్ట ఉబ్బిపోవడం, పొట్టలో వాటర్ రావడం, ఇవి సిరోసిస్ లక్షణాలు. నెక్స్ట్ ఈ అల్ట్రాసౌండ్ తర్వాత ఇంకొకటి నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఏముంటుందంటే ఫైబ్రోస్కాన్. ఫైబ్రోస్కాన్ ఏమి కాదు, ఇట్ ఈస్ అల్ట్రాసౌండ్ లాగానే మషిన్ ఉంటుంది, అది కూడా పైనుంచే చూస్తుంది, కానీ అది లివర్ ఓన్లీ లివర్ని చూస్తుంది, వేరే అవల్ని చూడదు. అది లివర్ ఎంత గట్టిగా అయింది అది మెజర్ చేస్తుంది.
1: డాక్టర్ గారు చివరి ఒక మాట ఏంటంటే, అసలు కాలేయం లేకుండా మనిషి మనగడ సాధ్యమా?
0: లేదు, కాలేయము బాడీలో అందరికంటే పెద్ద ఆర్గన్, లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ది బాడీ, ఎవ్వరు సర్వైవ్ కాలేరు. కానీ లివర్కి ఎట్లా అంటే ఒక వరదానం ఉంది, 30-50% ఆఫ్ ది లివర్ డ్యామేజ్ అయినా కానీ అది రీజనరేట్ చేసుకుంటుంది
1: తనకు తాను సెల్ఫ్.
0: ఎస్, సో ట్రాన్స్ప్లాంట్ లో కూడా ఇదే ఇది వాడతారు, అంటే కాన్సెప్ట్ వాడతారు. డోనర్ లోకి వెళ్ళి తీస్తున్నారు, మరి డోనర్ సంగతి ఎట్లా రీజనరేట్ అవుతుంది? ఓకే, మనం ఒక పార్ట్ పెడుతున్నాము, కొంచెం వరకు రీజనరేట్ అవుతుంది.
1: సో కాలేయం లేకుండా మనిషి మనగడ సాధ్యం కాదు, సాధ్యం కాదు. బాగుంది డాక్టర్ అభిషేక్ గారు, మరి ఇప్పుడు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అసలు ఫ్యాటీ లివర్ ఏ విధంగా తయారవుతుంది, దాని మూలంగా ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి, వాటిని ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు, ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎండరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారిచే కాలేయ సంబంధ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు, సూచనలు విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. సాక్షాత్ పరమశివుడే కొలువైన క్షేత్రం కాశీ పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. పరమశివుడి మానసపుత్రుడే ఈ కాలభైరవుడు. బ్రహ్మనే సంహరించిన శక్తిశాలి, దుష్టశక్తులకు సింహస్వప్నం, మనసారా నమ్మిన వారికి కొంగు బంగారం. శివుని ఎంతగా ఆరాధిస్తామో కాలభైరవ స్వామిని అంతే ఆర్తితో కొలుస్తారు భక్తులు. అలాంటి కాలభైరవ స్వామి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలోని కాశీనగరములో విశ్వేశ్వరుని సన్నిధిలో ఎంతో చారిత్రకంగా నెలకొని ఉంది కాలభైరవ ఆలయం. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో అత్యంత పురాతన కాలభైరవ ఆలయం నెలకొని ఉంది. ఆ కాలభైరవ స్వామి ఆలయంలో ఎన్నో విశేషాలు నెలకొని ఉన్నాయి. ఆ విశేషాల్ని ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో వినండి, తరించండి.
1: ఈ కాలభైరవ స్వామి ఆలయం కామారెడ్డి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్తుంటే పచ్చటి పొలాలు, ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక ఆలయం దగ్గర్లో వెళ్ళగానే అంత దూరం నుండి సింధూరం రంగులో ఉన్న గుడి అభయమిస్తున్నట్లుగా దృశ్యమానమవుతుంది. శివసాన్నిధ్యంలో గోచరించే ప్రత్యేక స్వామి శ్రీ కాలభైరవుడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం పొందడమంటే జీవన్ముక్తిని పొందినట్లే. త్రిమూర్తుల శక్తి పరాక్రమ పరీక్షాకాలంలో పరమశివునిచే సృజించబడిన శివాంశగా కాలభైరవ స్వామిని పేర్కొంటారు.

ఇస్సన్నపల్లి గ్రామంలో దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటి పురాతన శ్రీ కాళభైరవస్వామి ఆలయం నేడు దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాతిగాంచింది. దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన శ్రీ కాళభైరవస్వామి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఒక తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి తమ శారీరక, మానసిక వ్యాధులను దూరం చేసుకుంటారు.

ఇల్లి నేడు మనం చూస్తున్న కాలభైరవ శ్రీమూర్తిని కాశీ నగరంలోనే చేయించి ఎడ్ల బండిపై తీసుకువచ్చారట. గ్రామంలో ఎక్కడ ప్రతిష్ఠించాలా అనే సంశయంలో బండిని ఓ రావి చెట్టు కింద ఆపి ఆ గ్రామస్తులు నిద్రలోకి జారుకున్నారట. అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తికి స్వామి కలలో కనిపించి నా స్థావరం ఇక్కడే అని చెప్పి అదృశ్యమయ్యారట. కొంతసేపటి తర్వాత పెద్ద శబ్దం వచ్చిందట. భయభ్రాంతులైన ఆనాటి గ్రామస్తులు పారిపోగా బండి మీద పడుకోబెట్టి ఉన్న విగ్రహం నీటారుగా నిలిచిందట. ఆశ్చర్యాన్ని గ్రహించిన గ్రామస్తులు స్వయంభూగా వెలిసిన ఆ స్థావరంలోనే స్వామిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం ముమ్మరంగా ప్రారంభించారట.

0: అప్పటి నుండి ఈ ప్రాంతం సుభిక్షంగా కావడం, దీర్ఘ రోగాలు తొలగి ప్రజలు ఆరోగ్యవంతులు కావడం, ఈ వార్త గ్రామాలు దాటి దూర ప్రాంతాలకు పాకింది. ఈ కాలభైరవస్వామి సన్నిధిలో బస చేసి తమ రోగాలను నయం చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్తుంటారు భక్తులు. అసలు కాలభైరవుడు ఎవరు, ఎప్పుడు ఎలా వెలిశారు, బ్రహ్మనే సంహరించేంత శక్తి ఈయనకుందా, మున్నగు ఆసక్తికర విషయాల్ని ఇసన్నపల్లి శ్రీ కాలభైరవస్వామి ఆలయ అర్చకుడు
1: అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమరసి. మరి కామారెడ్డి జిల్లాలోని ఈసన్నపల్లి గ్రామంలో భక్తులకు ఇలవేల్పుగా వెలిసినటువంటి కాలభైరవుడు మరి భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమైనటువంటి దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాశీ, కశ్మీర్, ఉజ్జయిని అక్కడక్కడ కాలభైరవ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఆలయం అనేది మన ఈసన్నపల్లి గ్రామంలో వెలిసినట్టు ఆలయంగా చెప్పుకోవచ్చు. సుమారు ఇది 600-700 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి దేవాలయంగా చెప్పడం జరిగింది. మరి ఊర్లో రామాలయం, శివాలయం ఉన్నాయి. మరి ఇది కేవలము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉండి భక్తుల యొక్క విరాళాలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశానుసారంగా వారు మరి ఇద్దరు మరి భక్తులు దేవాదాయ శాఖ వారి ఆధీనంలో ఉండి భక్తుల యొక్క సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాయి. సుమారు 600-700 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి ఈ దేవాలయము ఒక విగ్రహాన్ని చుట్టుపక్కల ఉన్నవారు విగ్రహాన్ని తయారు చేసించి ఒక ఎడ్ల బండి పైన తీసుకొస్తున్న సమయంలో మరి ఇక్కడికి వచ్చి ప్రదేశానికి వచ్చేసరికి వారికి రాత్రి సమయం అయిపోయి నిద్రలో మరి ఎడ్ల బండిని కట్టివేసి భోజనాలు చేసి ఇక్కడనే విశ్రమించారట. మరి చెట్టు నీడన ఉంటే మరి తెల్లవారు లేచి చూసేసరికి ఒక భయంకరమైనటువంటి శబ్దంతో ఆ ఎడ్ల బండి విరిగిపోవడము, ఎడ్లు పారిపోవడము, ఆ నిటారుగా పడుకున్నటువంటి విగ్రహం నిటారుగా నిలవడము, అయ్యా మరి నాకు సరైన ప్రదేశం దొరికింది కాబట్టి నన్ను ఇక్కడనే వదిలిపెట్టండి అన్నట్టు మరి తెల్లవారు లేచి చూసేసరికి అంత భారీ విగ్రహము పడుకున్నటువంటి ఎడ్ల బండి పైనటువంటి విగ్రహము నిటారుగా నిలవడం వల్ల మరి ఇక్కడనే వదిలిపెట్టినట్టు కూడా మనకు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి కాలభైరవ ఆలయము ఈ సుమారు ఈసన్నపల్లి గ్రామానికి చిట్ట చివరిగా ఉండడం వల్ల మరి గ్రామస్తులంతా కలిసి ఈ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి ఎవరు కూడా దేవాలయంకి వచ్చి మొక్కేవారు కాదట. ఎలా ఉండేదంటే ఊర్లో కరువు, కాటకాలు, ఏదైనా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు గ్రామస్తులంతా కలిసి సామూహికంగా స్వామివారికి ఆవు పేడ తీసుకుని వచ్చి స్వామివారు కనబడకుండా ఆవు పేడ రుద్దేవారట. మరి ఆవు పేడ రుద్దిన తెల్లవారు 2-3 రోజులకే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యి అదేవిధంగా మరి ఆ విధంగా వాడుకునేవారు. ఎలా ఉండేది, ఏదైనా సమస్య రావాలి స్వామివారికి ఆవు పేడ వేయడం తప్పితే ఎవరు కూడా పూజ చేసేవారు కాదట. మరి వారిలో వారికే మరి గ్రామాన్ని అంతటిని రక్షిస్తున్నాడు స్వామివారు. మరి స్వామివారికి మనం ఏదైనా చేయాలనే ఆలోచనతోటి మరి ఆ ఆవు పేడ ఊయడం మానివేసి మరి సింధూరము ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటిని క్లీన్ చేసి ఆ విధంగా అప్పుడు ధూపము దీపం పెట్టి ఈ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది.
2: ఓం నమో భగవతి రుద్రాయ, ఓం నమో భగవతి కాలభైరవాయ, ఓం నమో భగవతి దిగంబరాయ. శ్రీ కాలభైరవస్వామి సాక్షాత్తు శివాంశ కనుక ఇక్కడ ఆ స్వామికి రుద్ర, నమక, చమక సహితంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అయితే శ్రీ కాలభైరవస్వామికి అభిషేక జలధారలు బిందెలతో తెచ్చిపోస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఆ

స్వామికి భక్తిపూర్వకంగా విన్నవించుకొని ఆలయ ప్రాంగణంలో గల బావి దగ్గర స్నానాలు ఆచరించి తడిబడ్డలతో ఆ బావిలోని నీటిని బిందెలతో తెచ్చి స్వయంగా ఓం కాలభైరవాయ నమః అంటూ స్వామిపై జలాభిషేకం చేస్తారు.

పురాణాల ప్రకారం శ్రీ కాలభైరవుణ్ణి అర్చిస్తే శనిదోషాలు తొలుగుతాయని అనాదిగా వస్తున్న నమ్మకం, విశ్వాసం. శనిదోషం కలిగినవారు ఈ కాలభైరవస్వామిని అర్చిస్తే అనేక రకాల దోషాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మతిస్థిమితం లేనివారు, భూతప్రేత పిశాచ బాధలను అనుభవిస్తున్నవారు, దుష్టశక్తుల బారిన పడ్డవారు ఇక్కడి స్వామి సన్నిధిలో 3, 5, 8, 41 రోజుల పాటు బస చేసి ఇక్కడి కొలనులోని నీరు సేవించి స్నానమాచరించి తడిబట్టలతో 5 నుండి 8 బిందెల నీరు తమ శక్తి కొలది తెచ్చి కాలభైరవస్వామికి అభిషేకం చేస్తారు. అలా ఇక్కడ బస చేయదలిచిన భక్తుల సౌకర్యార్థం 30కి పైగా గదులను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు ఆలయ కమిటీ దేవాదాయ శాఖ వారు.

0: ఇక్కడి శ్రీ కాలభైరవ స్వామివారికి ప్రతి మంగళవారం విశేష పూజలు, అర్చనాది అభిషేకాలు, అన్నదానం జరుగుతాయి.
1: స్వామివారి ముఖానికి రజత కవచాన్ని, కిరీటాన్ని అలంకరించి వివిధ పుష్పాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఆలయ మండపంలో స్వామిని దర్శిస్తూ కూర్చున్న స్త్రీలు, పురుష భక్తులు భజన కార్యక్రమాలతో ఆనందపరవశులవుతారు. స్వామికి ధూపదీపాలు అర్చించి మంగళహారతులు సమర్పిస్తారు.

0: బహుళ అష్టమి నుండి 5 రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయి. వైశాఖ మాసం, మార్గశిర మాసం, శ్రావణ మాసం నెల రోజులు స్వామివారిని వివిధ రకాలుగా అలంకరిస్తారు. ఇక్కడ జరిగే నిత్యాభిషేకాలు మున్నగు అంశాల్ని ఇక్కడి ప్రధాన పూజారి మాటల్లోనే విందాం.
1: మరి కాలభైరవుడు శివుడే కాబట్టి శివునికి సంబంధించిన పూజా విధానమే ఇక్కడ కొనసాగుతుంది. మరి రోజువారీగా త్రికాల పూజ ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 పూటలు మరి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా కాలభైరవ స్వామికి వైశాఖ మాసంలో విశేష కార్యక్రమాలు, శ్రావణ మాసంలో విశేష కార్యక్రమాలు, కార్తీక బహుళ పంచమి నుంచి కార్తీక బహుళ నవంబర్ కూడా ఉత్సవాలు జరగడం జరుగుతాయి. మరి కాలభైరవునికి అత్యంత ఇష్టమైన రోజు కార్తీక బహుళ అష్టమి మరియు మార్గశిర బహుళ అష్టమి. మరి అదేవిధంగా ఇక్కడ దేవాలయంలో కూడా భక్తుల సౌకర్యార్థము మరి ఇది ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయము. మరి భక్తుల యొక్క కోరికలు నెరవేరాలే తొందరగా అనే ఆలోచనతోటి దేవాలయంలో ప్రతి బహుళ అష్టమి రోజున కాలభైరవ నవగ్రహ సహిత కాలభైరవ రుద్రహోమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి కాలభైరవుడు శని యొక్క గురువు కాబట్టి మరి ఈ పక్కనే ఆలయ ప్రాంగణంలోని బద్దిపోచమ్మ ఆలయము, శనేశ్వరాలయము, శివాలయము, శివపంచాదన ఆలయాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని శనేశ్వరుడు కాలభైరవునికి కాలభైరవుడు గురువు కాబట్టి మరి కాలభైరవుని దర్శించిన వారికి కూడా శని ప్రభావం కూడా ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా బహుళ అష్టమి, అమావాస్య, మంగళవారము, ఆదివారము స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. మరి కాలభైరవ స్వామివారికి ఇక్కడ వివాహము, ఉద్యోగము, సంతానము, ఆరోగ్యము, నరదృష్టి, శత్రుబాధ నివారణ కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఏంటంటే శత్రుబాధ ఉన్న వాళ్ళు ఒక బూడిది గుమ్మడికాయ తీసుకొని వచ్చి మరి ఇక్కడ దీపారాధన చేస్తే వారు కూడా శత్రుబాధ రుణబాధలన్నీ కూడా దూరమవుతాయి. అదేవిధంగా మరి అన్ని బాధల నుండి మరి శత్రుబాధ అన్ని బాధల నుండి దూరం కావాలంటే కాలభైరవ అష్టకాన్ని ప్రతి ఒక్కరూ మరి నిత్యం పఠనం చేస్తే వారు కూడా సమస్త పాపం నుండి విముక్తి అవుతారని తెలియజేస్తూ కాలభైరవ ఆలయము మరి అతి ప్రాచీనమైనటువంటి స్వయంభూగా చెప్పడం జరిగినది. బ్రహ్మ యొక్క గర్వం అణచడానికి పుట్టినటువంటి వాడు కాలభైరవుడే కాబట్టి మరి మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడి కాలభైరవ స్వామి కృపా కటాక్షాలు పొందగలరని మా యొక్క మనవి.

0: ఈ ఆలయంలో స్వామికి కుడివైపున ముఖమండపంలు పరమశివుని ఆలయం గోచరిస్తుంది. ఇక శివాలయం ముందు భాగాన శ్రీ విఘ్నేశ్వరుడు, కుమారస్వాములు తండ్రికి ద్వారపాలకులుగా అనిపిస్తారు. శివలింగమూర్తికి ఎదురుగా శివుని వాహనమైన నందీశ్వరుడు స్వామిని దర్శిస్తూ వచ్చిన భక్తులకు తన శృంగముల నుండి స్వామి దర్శనానికి సహకరిస్తుంటాడు.
1: ఆలయ తూర్పు భాగాన స్వర్ణశోభితంగా ధ్వజస్తంభం, క్రింది భాగాన కాలభైరవ నామధేయంతో పిలువబడే అందమైన శునకమూర్తి భక్తులకు ఆశీస్సులను అందిస్తుంటుంది. ఆలయ దక్షిణ భాగాన శనేశ్వర ఆలయం ఉంటుంది. కాకీ వాహనంతో శనేశ్వర స్వామి మూలమూర్తి ఎంతో అందంగా దర్శనమిస్తుంది. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి తమను కాపాడవలసిందిగా శ్రీ కాలభైరవ స్వామిని వేడుకుంటారు.
0: ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. దోమకొండ సంస్థానాధీశుల కాలంలో ఈ ఆలయాన్ని కట్టించారని చెబుతారు. కాశీక్షేత్రం తరువాత కాలభైరవుడు కొలువైన పుణ్యక్షేత్రంగా ఇస్సన్నపల్లి గ్రామానికి ప్రత్యేకత ఉంది. ఈ కాలభైరవుడి చరిత్ర తెలుసుకోవాలంటే ఈ ఊరు గురించి తెలుసుకోవాలి. దేవాలయ చరిత్రతో ముడిపడిన రామారెడ్డి గ్రామం గురించి తెలుసుకోవాలి. రామారెడ్డి, ఇస్సన్నపల్లి గ్రామాల మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవాలి. రామారెడ్డికి రథాల రామారెడ్డి అనే పేరు ఉండేదట. ఆ ఊళ్ళో దేవతా రథోత్సవాలు బాగా జరిగేవి. అందుకే ఆ ఊరికి రథాల రామారెడ్డిపేట అని పేరు వచ్చింది. 15వ శతాబ్దం వరకు ఆ ఊరు దోమకొండ సంస్థానం ఆధీనంలో ఉండేది. అలా క్రీస్తుశకం 1550 నుండి 1600 మధ్యకాలంలో దోమకొండ సంస్థానాన్ని పాలించిన రెండో కామిరెడ్డి తమ్ముడు, రెండో మల్లారెడ్డి కొడుకు రామారెడ్డి పేరుతోనే నిర్మించిన ఊరే రామారెడ్డి అని పేరొచ్చిందట. ఈ ఊళ్ళో మల్లారెడ్డి, శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు కట్టించాడు. ఆలయాల్లో ప్రతి ఏడాది రథోత్సవాలు జరిగేవి. అందుకే ఈ ఊరికి రథాల రామారెడ్డిపేట అనే పేరొచ్చింది. ఇక ఈ రెండు గుడుల నిర్వహణ, నిత్యోత్సవాలకు అయ్యే ఖర్చు దోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఇస్సన్నపల్లి.
1: అయితే ఇక్కడున్న కాలభైరవ విగ్రహం ఎప్పటిదో చెప్పే ఆధారాలు దొరకలేదు. క్రీస్తుశకం 13వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటిదని, ఇది దిగంబర జైన విగ్రహమని కూడా కొందరు అంటుంటారు. అయితే ఇస్సన్నపల్లి రామారెడ్డి ఊళ్ళు క్రీస్తుశకం 1550 నుండి 1600 సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పడ్డాయి. కాబట్టి ఇది జైన విగ్రహం కాదని ఇంకొందరు అంటుంటారు. దిగంబరంగా ఉంది కాబట్టి జైన విగ్రహం కాదని పురాణాలు, తంత్ర గ్రంథాలలో కాలభైరవుడిని దిగంబరుడు అని చెబుతారు. అలా చూస్తుంటే శ్రీ కాలభైరవ విగ్రహం సనాతన వైదిక విగ్రహమేనని ఇంకొందరు చెబుతారు.

ఆలయం వైపు ప్రవేశించే స్వాగత ద్వారం దాటగానే ఉత్తరం వైపు ఎత్తైన గాలిగోపురం, దక్షిణం పడమర భాగాలలో గాలిగోపురాలు, ప్రహరీ గోడ నిర్మాణం ఉంటుంది. ప్రధాన ఆలయమంతా గంగ సింధూర వర్ణ శోభితంగా వెలుగొందుతుంది. గోపురం పైన వివిధ ఆకృతులతో దర్శనమిచ్చే కాలభైరవస్వామి మూర్తులు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆలయానికి పడమర భాగాన గోపురం, అదేవిధంగా కొలను, బావి దగ్గరకు వెళ్లడానికి దారి మార్గాన్ని ఏర్పాటు చేశారు.

0: తమ కోరికలు నెరవేరాలనుకునే భక్తులు 3, 5, 8 మంగళవారాలు కానీ లేక తమకిష్టమైన మరే వారాల్లోనైనా క్రమం తప్పకుండా కొలిస్తే తప్పక వారి వారి కోరికలు నెరవేరుతాయట. ఎంతో మహిమాన్వితమైన శ్రీ కాలభైరవ స్వామి కోరికలు నెరవేర్చి అనుగ్రహించిన ఎన్నో నిదర్శనాలు ఉన్నట్లు ఇక్కడకు వచ్చే భక్తులు చెబుతుంటారు.
1: మాది నిజామాబాద్. నా పేరు విష్ణుప్రియ. మా ఫ్యామిలీతో నేను వచ్చాను. దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి మేము ఇక్కడికి వస్తాము. చాలా బాగుంటుంది. ప్రతి ట్యూస్డే చాలా మంది వస్తారు. చాలా బాగా జరుగుతుంది. అనుకున్న మొక్కులన్నీ తీరుతాయి. మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కంపల్సరీ ఎవరైనా రాలేరో వాళ్ళు రావండి.
2: గత 30 సంవత్సరాలుగా మేము భైరవస్వామి దగ్గరికి వస్తున్నాము. అనుకున్న కోరికలన్నీ కూడా జరుగుతాయి. కాశీలో ఉన్నదని అంటే మళ్ళీ ఇక్కడ భైరవస్వామి దగ్గర ఉన్నది. మేము ప్రతి మంగళవారం వచ్చి దర్శనం చేసుకుని పోతాం. ఇక్కడ మొక్కున్నామంటే ప్రతి కోరిక తీరుతుంది.
3: మాది ముత్యంపేట గ్రామం. ఇక్కడికి ప్రతి మంగళవారం చాలా మంది భక్తులు వస్తారు. ఎందుకంటే ఇక్కడ తడిబట్టలతో స్నానం చేసి గుడికి ప్రదర్శన చేయడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని ఆనవాయితీ. తప్పకుండా మనం అనుకున్న కోరికలు తీరుతాయి భైరవస్వామి దర్శించడం వలన. థ్యాంక్ యూ.
4: ఇక్కడ నేను నిజామాబాద్ గవర్నమెంట్ హాస్టల్ లో పనిచేస్తాను. ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవుడు. నేను ఒక 30 సంవత్సరాల నుండి నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను. ఎంతో మంది మా చుట్టాల్లో కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలు అవుతున్నాయి. నేను అబ్జర్వ్ చేసినాను. మరి నాకు కూడా అనుకున్న కోరికలు అయినాయి. ఇక్కడ చాలా మన తెలంగాణలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పవిత్రమైన కాలభైరవ స్వామి ఉన్నాయి.

కాలభైరవ స్వామి ప్రాంగణంలో కాలభైరవుడి విగ్రహంతో పాటు కాలభైరవుడి తండ్రి అయిన శివుడి దేవాలయం, వినాయకుడి విగ్రహాలు కనిపిస్తాయి. కాలభైరవుడి ఉత్సాహ విగ్రహం కూడా అందంగా రుద్రాక్షల దండలతో నిండుగా కనిపిస్తుంది. కాలభైరవ స్వామి గర్భాలయానికి ఒక దిక్కు ఓ చిన్న గుడి ఉంది. దీనిలో శివుడు నల్లరాతితో చెక్కిన లింగాకారంగా కొలువుదీరి కనబడతాడు. ఈ శివుడి ముందు నందీశ్వరుడు, మరోపక్క విజ్ఞాధిపతి అయిన విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు. ఇక చివరిగా పుష్కరిణి. స్వామివారు ఇక్కడ వెలిసినప్పటి నుండి పుష్కరిణి ఉందట. ఏ కాలమైనా ఈ పుష్కరిణిలో నీళ్లు ఇంకిపోవని చెబుతుంటారు.

ఓం కాల భైరవాయ నమః అని స్మరిస్తే చాలు కటాక్షించే భక్త వరదుడు ఏ కాలభైరవ స్వామి. వందల ఏళ్ల చరిత్రతో ఇసన్నపల్లి గ్రామంలో అలరారుతున్న శ్రీ కాలభైరవస్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనసారా వేడుకుందాం.

ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లి గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయ విశేషాలు పునఃప్రసారం విన్నారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు మరియు శశిరేఖ గారు, నిర్వహణ శ్రీమత్ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00. శ్రోతలందరికీ మరోసారి ఆత్మీయ శుభోదయం. ఈరోజు మీ అందరికీ ఆనందంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీ అందరి అభిమాన కార్యక్రమం హృదయ రాగాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి పాట ఒక జ్ఞాపకం, ప్రతి స్వరం ఒక అనుభూతి. ఆ మధుర అనుభూతుల కార్యక్రమమే హృదయ రాగాలు. మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీరు సందేశం పంపించాల్సిన మా ఫోన్ నెంబర్ 8462245066. ఫోన్ నెంబర్ మరోసారి 8462245066. ఈ నెంబర్కి మీ పేరు, ఊరు, పాట వివరాలు టైప్ చేసి పంపండి. మీకు నచ్చిన పాట

నేయండి. కార్యక్రమంలో ఇప్పుడు స్వాతికిరణం చిత్రంలోని పాట కోసం సందేశం పంపించారు నిర్మల్ నుండి సుమలత, సుష్మ, సమత, అశ్విని, లావణ్య, స్వప్న, ప్రజాత, పద్మావతి, రమ, రాజశ్రీ. వీరందరి కోసం బాలసుబ్రహ్మణ్యం పాడిన స్వాతికిరణం చిత్రంలోని పాట ఇప్పుడు విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్.

0: के साथ।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
6: శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.8 MHz వింటున్నారు శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో ఈ మెసేజ్, ప్రతి శనివారం అందిస్తున్న మన ఆలయాలు కార్యక్రమం ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లాలోని ఈసన్నపల్లి గ్రామంలోని కాలభైరవుడి ఆలయ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అర్చకులతో కూడా మాట్లాడించారు. మేమైతే కార్యక్రమం వింటూ మైమర్చిపోతున్నాము అంటూ సందేశం పంపించారు నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక. అలాగే వీరు పరుగు సినిమాలోని పాట కూడా వినాలని సందేశం పంపించారు. మంచి సందేశంతో మా కార్యక్రమం గురించి తెలిపినందుకు మీ ఆప్యాయతకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరు కోరినట్టుగా పరుగు చిత్రంలోని పాట వస్తుంది, విందాం.

0: హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు. ఈ సందేశాన్ని ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందాన్ నరహరి లక్ష్మి కుటుంబ సభ్యులు పంపించారు. ఈ ఉదయం 8:30 ప్రసారమైన మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లి గ్రామంలో వెలిసిన కాలభైరవ స్వామి ఆలయం అతి పురాతన ఆలయ విశేషాలు, విశిష్టత, స్థల పురాణం, అనునిత్యం జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. ఈ ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయని, మేము మా కుటుంబ సభ్యులతో అక్కడికి వచ్చి కాలభైరవ స్వామిని దర్శించుకున్నట్లు అనిపించింది. సందర్భోచిత పాటలతో కార్యక్రమం ఆకట్టుకుందంటే నమ్మండి. ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ మోహన్ దాస్ గారికి, వ్యాఖ్యాతలు మరియు సహకారం అందించిన ఎర్రంరాజు గారికి, సహ వ్యాఖ్యాతలు శశిరేఖ గారులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి అంటూ సందేశం పంపించారు. మీ ప్రశంసలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి, ఇలాగే మా కార్యక్రమాల్ని ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. మీకోసం మీరు కోరినట్టు భక్త కన్నప్ప చిత్రంలోని పాట ఇప్పుడు వస్తోంది, విందాం.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.8 మెగాహెర్ట్స్ వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం హృదయరాగాలు. ఈ మెసేజ్ లో ఈరోజు ఉదయం 8:30 ప్రసారమైన మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇస్సన్నపేట ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయ విశేషాలు చాలా చక్కగా మహిమాన్వితంగా ఉన్నాయి. మా ఇష్టదైవం గురించి, పరివార దేవత ప్రాంగణాల గురించి వివరించిన వ్యాఖ్యాతలకు ప్రసారం చేసిన నిజామాబాద్ కేంద్రానికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర మరియు సుమధుర. అలాగే వీరి కోసం ఇప్పుడు వస్తుంది కార్యక్రమంలో భక్త తుకారం చిత్రంలోని పాట. మంచి సందేశంతో మా కార్యక్రమం గురించి తెలిపినందుకు మీ ఆప్యాయతకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మీకోసం వస్తుంది భక్త తుకారం చిత్రం నుండి మీరు కోరిన ఈ పాట.

హృదయరాగాలు కార్యక్రమంలో ఈ సందేశాన్ని పంపించారు ఇందల్వాయి నుండి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్. వీరు మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు ప్రసారం చేసిన కాలభైరవ స్వామి ఆలయం గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని వినిపించినందుకు ఎర్రంరాజు గారికి, శశిరేఖ మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మోహన్ దాస్ గారికి మా నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. ఇంత చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ సందేశం పంపించారు. మీలాంటి శ్రోతల అభిమానంతో మా కార్యక్రమాలు మరింత అందంగా ముందుకు సాగిపోవాలని ఆశిస్తూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీకోసం ఇప్పుడు వస్తోంది శ్రీ ఆంజనేయం చిత్రం నుండి ఈ భక్తిగీతం.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో మరికొందరు శ్రోతలు కోరిన పాటలు విందాం ఈ విరామం తరువాత.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
4: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్?

0: లక్ష రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో. శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ఈ సందేశాన్ని నిజామాబాద్ న్యూ ఎంజియోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా గారు పంపించారు. ఈరోజు 8:30 ప్రసారం చేసిన కాలభైర స్వామి ఆలయ విశేషాలు విన్నాము. ఈ కార్యక్రమం ఎన్నిసార్లు విన్నా తనివి తీరట్లేదు. ఆలయ విశేషాలు ఎంతో చక్కగా వివరించారు వ్యాఖ్యాతలు ఎర్రమరాజు గారు, శశిరేఖ గారు. ఎంతో శ్రమించి కార్యక్రమం అందిస్తున్న తీరు అమోఘం. మన జిల్లాలో కాకుండా పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆలయాలు ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే వీరు నిన్న ప్రసారం చేసిన మహిళావాణి కార్యక్రమం గురించి కూడా మెసేజ్ చేశారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా ప్రసారం చేశారు. ఈ కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సిబ్బందికి, అధికారులకు, వ్యాఖ్యాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సందేశం పంపించారు నిజామాబాద్ న్యూ ఎన్జియోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు. అలాగే వీరు పెద్దన్నయ్య చిత్రంలోని పాట కూడా వినాలనుకుంటున్నారు. మీ ఆత్మీయ అభిమానాలే మా కార్యక్రమాలకి అసలైన బలం. మీ సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కోరినట్లు పెద్దన్నయ్య చిత్రంలోని పాట వస్తుంది, విందాం.

0: निशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: మార్చండి మార్చండి అలవాటు మార్చండి
2: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి
1: మార్చండి మార్చండి అలవాటు మార్చండి ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి
3: శ్రోతలు మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు హృదయరాగాలు కార్యక్రమంలో ఈరోజు ప్రసారం చేసిన కాలభైరవ స్వామి ఆలయ విశేషాలు చక్కగా వివరించారు కార్యక్రమం బాగుంది ధన్యవాదాలు అంటూ సందేశం పంపించారు నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ భాయ్ గారు అలాగే మరో సందేశం మేము ప్రతిరోజు రేడియో వింటాం నిజామాబాద్ ఎఫ్ఎంలో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలు మాకెంతో ఇష్టమంటూ సందేశం పంపించారు నిజామాబాద్ నుండి సిద్ధార్థ్ సింధూర గాయత్రి దేశ్ముఖ్ వీరు ప్రియురాలు పిలిచిందులోని పాట వినాలనుకుంటున్నారు మంచి సందేశం పంపించినందుకు మీకు ధన్యవాదాలు అలాగే మీకోసం ఇప్పుడు ప్రియురాలు పిలిచింది సినిమాలోని పాట వస్తుంది విందాం

శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు. నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి వందనాలు. ఈరోజు హృదయ మన ఆలయాలు కార్యక్రమంలో కాలభైరవ స్వామి గురించి చాలా బాగా వివరించారు. చాలా సంతోషంగా అనిపించింది. కాలభైరవ స్వామి అంటే నాకు చాలా ఇష్టం. నేను అక్కడికి వెళ్ళొచ్చాను. అక్కడి బావిలోని నీటితో స్నానం చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి అని వివరించారు. చాలా దూరం నుంచి అక్కడికి అందరూ భక్తులు వస్తూ ఉంటారు. దేవాలయం గురించి వివరించినందుకు చాలా సంతోషంగా అనిపించింది. వ్యాఖ్యాతలకు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మోహన్ దాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న వారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్, హనుమాన్లు, వసంత మరియు కుటుంబ సభ్యులు. మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు మా ధన్యవాదాలు. మేము ప్రతిరోజు కార్యక్రమాలన్నీ వింటుంటాము. చాలా చాలా థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు. అలాగే మరో సందేశం, షేఖ్ అబ్దుల్ అలీ, నిఖార్ పర్విన్, ఉదయభాను, బీనా సత్యం, శారదా సుధీర్, రవి, సునీత్, శోభ, శ్రీధర్, వీరు ఆటోనగర్ నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. వీరు ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలోని పాట వినాలనుకుంటున్నారు. మరి వీరందరి కోసం ఇప్పుడు వస్తుంది వారు కోరిన ఈ పాట.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో ఇప్పుడు లవ్ స్టోరీ చిత్రంలోని పాట మాకోసం వినిపించండి అంటూ సందేశం పంపించారు భూదాన్ పూజంపల్లి నుండి మాధవి ఆంజనేయులు గారు. వారి కోసం వినిపించే ఈ పాట లవ్ స్టోరీ చిత్రం నుండి.

హృదయరాగాలు కార్యక్రమంలో చివరి ఈ పాట మంచి మెసేజ్తో పంపించారు. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో కాలభైరవ స్వామి గురించి విన్నాము. వినిపించిన వ్యాఖ్యాతలు ఎర్రంరాజు గారికి, శశిరేఖ మేడం గారికి, అలాగే నిర్వహించిన మోహన్ దాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సందేశం పంపించారు నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం నుంచి అరుణ రాజేందర్ గారు. అలాగే మరో సందేశం నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, నరేష్ వంశీ, సాయినాథ్, సుచిత్ర, నిహాల్ గారు పంపించారు. ఈరోజు ప్రసారం చేసిన కార్యక్రమాలు మాకెంతో నచ్చాయి, మాకోసం గీతాంజలి చిత్రంలోని పాట ప్రసారం చేయండి అంటూ కోరారు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం నుండి. మరి వీరందరి కోసం వస్తోంది కార్యక్రమంలో చివరిగా గీతాంజలి చిత్రం నుండి ఈ పాట. అలాగే మీలాంటి శ్రోతల అభిమానంతో మా కార్యక్రమాలు మరింత అందంగా ముందుకు సాగాలని ఆశిస్తూ మీకోసం పాట వినిపించేస్తున్నాను.

అలాగే మంచి సందేశం పంపించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అంతాక వినండి ఇదే పాటని.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. జూన్2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డిజిటల్ మోసాలు, నకిలీ నోటీసులను అరికట్టేందుకు సిబిఐ అభయ అనే ఏఐ ఆధారిత వెరిఫికేషన్ వ్యవస్థ ఇచ్చింది. ప్రజలు తమకు వచ్చిన సిబిఐ నోటీసులను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి అవి నిజమా కాదో చాట్ బోర్డు ద్వారా సరిచూసుకోవచ్చు. ఇంధన పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు ఇకపై సోమ శుక్రవారాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుపుతుంది. న్యాయమూర్తులు కార్ పూలింగ్ విధానాన్ని పాటించనుండగా రిజిస్టర్లోని 50% మంది ఉద్యోగులు వారానికి 2 రోజులు ఇంటి నుంచే పనిచేసేలాగా వీక్లీ రోస్టర్ సిద్ధం చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా 2వ సారి నియమితులయ్యారు. మే 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ కమిటీలో లోక్సభ నుంచి ఎంపీలు డికే అరుణ, కడియం కావ్య సహా 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. 2026-27 సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు ITR 1, ITR 4లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఆదాయం పన్ను విభాగాన్ని నిన్నటి నుంచి వీలు కల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి కేటగిరీ 1 PhD ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, జూన్ 18వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజేసింది. మరిన్ని వివరాలకు మే 20వ తేదీ నుంచి వర్సిటీ వెబ్సైట్ చూడవచ్చు. కృత్రిమ మేధాధారిత క్లౌడ్ సేవల సంస్థ భారత్ క్లౌడ్ హైదరాబాద్లోని కంట్రోల్లెస్ డేటా సెంటర్లో తొలి కేంద్రాన్ని ప్రారంభించింది. దేశీయ ఏఐ రెడీ మౌలిక సదుపాయాల కల్పన కోసం 5 ఏళ్లలో 950 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని, ప్రభుత్వాలు సంస్థల డిజిటల్ వేదికలకు మద్దతిస్తామని సంస్థ సీఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి గతంలో ప్రసారం చేసి నేడు మరల మీ ముందుకు తెస్తున్న కార్యక్రమం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింద మల్లేశం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. చేనేత రంగంలో ఆశయంత్రం ఆవిష్కరించినందుకుగాను 2017 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
2: సినిమా ప్రేమికులకు, శ్రామిక రంగాన్ని అభిమానించే వాళ్ళకి ఇటీవల వచ్చిన మల్లేశం అనే సినిమా గుర్తుండే ఉంటుంది.
3: నిజానికి మనం ఎందరో స్ఫూర్తిదాతల గుర్చిన సినిమాలు, బయోపిక్లుగాను లేదా అటు కొంచెం కల్పిత కథ, కొన్ని వాస్తవాల సమాగమంగా కూడా వస్తుంటాయి. అయితే ఈ మల్లేశం సినిమా అటు యువకుడు అనొచ్చు రకంగా మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు చలనచిత్ర రంగం ఒక సినిమా తీసుకొచ్చిందంటే మరి ఆయన వెనుక అంత సినిమాకున్నంత కథ ఉంటుంది. ఆ కథానాయకుడే ఇప్పుడు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మల్లేశం గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: మీ పూర్తి పేరు?
4: చింతకింది మల్లేశం.
3: చింతకింది మల్లేశం అంటే మీరు ఈ మల్లేశం అన్న సినిమాకి మీకు ఉన్న బంధం ఏమిటో?
4: యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక యూట్యూబ్లో స్పీచ్ చేయడం జరిగిందనమాట. అదే టెడెక్స్ హైదరాబాద్ అని. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, అది దాంట్లో నాకు అవకాశం దొరికింది. అది దాంట్లో మాట్లాడడం అనేది మొట్టమొదటిసారిగా తెలుగులో నేనే. చాలా అంతకన్నా ఒక 1 సంవత్సరం ముందు కూడా దాన్ని తెలుగులో మాట్లాడుతుంటే ఆపారన్నమాట. కానీ నా గురించి మాట్లాడిపించాలని చెప్పేసి ఆ కమిటీ అంతా తీర్మానం చేసి వాళ్ళని కమిటీని ఒప్పించి మాట్లాడిపించారు. మాట్లాడిన తర్వాత అది చాలా వైరల్ అయిపోయింది, వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక మిత్రుడు మన కరీంనగర్, తను ఎన్ఆర్ఐ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడన్నమాట. అయితే ఈ యూట్యూబ్ లింక్ ఆయనకు వాళ్ళ మిత్రుడు పంపాడట. పంపినప్పుడు అన్న ఇది ఒకటి చూడు, ఈ లింక్ చూడు, ఈ అబ్బాయి బాగా ఇన్స్పిరేషన్గా ఉన్నాడు, ఆయన స్టోరీ అంతా అలా చెప్పాడు అని ఆ లింక్ పంపితే దాన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఆయనకు. అరే ఒక మనిషి తలుచుకుంటే మామూలు అన్ఎడ్యుకేటెడ్ పర్సను ఒక 7 సంవత్సరాలు కష్టపడి ఒక యంత్రాన్ని చేయగలిగి వాళ్ళ సమాజాన్ని అందరికి ఇవ్వగలిగాడు, ఎంత ఓపిక అట్లా ఉన్నది. ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఒకేసారి అంటే యూట్యూబ్లో ఉంటే కొంతమంది చూస్తారు, అదే సినిమా రూపకంగా మలిసి పెడితే ఒకేసారి ఎంతోమంది చూస్తారు. వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇబ్బంది ఎదుర్కొని ఉంటారు, కానీ ఇలాంటి వారి స్టోరీని వాళ్ళు చూస్తానన్నా వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్తారు అని చెప్పి ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇన్స్పైర్ అయ్యారు. ఆయన పేరే రాచకొండ రాజు. ఆయన ఒక 15 సంవత్సరాల క్రితము తమిళ్లో వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక సినిమాకు ప్రొడ్యూస్ చేశారట.

0: చేసిన తర్వాత మొత్తం మొత్తం లాస్ అయిపోయాడు. అప్పుడు అనుకున్నట పైసా కూడబెట్టి ఇంత కష్టపడి చేసేది అందరికి వెళ్ళిపోయింది. అంటే దేనికి పెట్టాలో ఏది పెట్టద్దో మనకు తెలియదు, ఈ సినిమా పరిశ్రమ అనేది మనలాంటి వాళ్లకు కరెక్ట్ కాదు అనుకొని ఆ రంగాన్ని వదిలేసి అప్పుడే కోరుకున్నాడు. నా స్టోరీ ఎప్పుడైతే చూశాడో ఆ చూసిన తర్వాత ఆయనకు అనిపించినట, అరే నేను ఇంత చదువుకున్నాను, ఇంత జ్ఞానంగా ఉంటాను, వాళ్ళకంటే బెస్ట్గా ఉన్నాను, ఒకసారి ఫెయిల్ కాగానే ఇక నాకు అది మొత్తం అక్కరాదని చెప్పి నేను ఎట్లా ఊకున్నా, ఆయన అంత కష్టపడి సాధించగలిగాడు, నేనెందుకు దీంట్లో ఆగిపోయాను.
1: మీ విజయ గాథను వెండి తెర వరకు తీసుకెళ్లిన ఆ యంత్రాన్ని ఏమని పిలుస్తారు?
0: అదే లక్ష్మీ ఆసు యంత్రం.
2: ఆసు యంత్రం,
0: ఆసు యంత్రం.
2: ఆసు అంటే,
0: ఆసు అంటే మా చేనేత భాషలో మా పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఒక 4 ఫీట్ల దూరం ఉంటుంది, ముందు సైడ్ కొన్ని పిన్స్ ఉంటాయి, ఆ ప్రేమ పేరే ఆసు అంటాం.
2: అదే పూర్వం నుంచి ఉన్న పేరే ఇది.
0: పూర్వం నుంచి నాకంటే ముందు మా నాన్నకి వాళ్ళందరికీ మా చేనేత భాషలో అందరికి తెలుసు అది.
2: అప్పటికే ఉన్న ఆసు యంత్రానికి మీరు ప్రవేశపెట్టిన ఆసు యంత్రానికి తేడా ఏంటి?
0: అప్పుడు ఉన్నది ఆసు ప్రేమ్ ఓన్లీ,
2: ఫ్రేమ్
0: ప్రేమ్. దాన్ని ఆ ప్రేమకు చేత అందరు చుట్టేవాళ్ళు అన్నమాట. దారాన్ని ఒక 12 కిలోమీటర్ పొడవున్న ఒక్క దారాన్ని ఆ 4 ఫీట్ల దూరంగా ఉన్న ఆ ప్రేమ చుట్టూ ఒక్కొక్క పిన్నుకు 4 సార్లు అట్లా డిజైన్ ఆధారంగా చుట్టాలన్నమాట. అంత పొడు దారాన్ని ఈ పిన్నులకు మొత్తం పోల్డ్ చేసేయాలి.
2: ఒక దారం 12 కిలోమీటర్ల పొడవు,
0: అవును,
2: తెగకుండా
0: తెగకుండా కంటిన్యూ దాన్ని ఈ ప్రేమకు చుట్టాలన్నమాట. ఆ పద్ధతిని ఆసుకుంటాము. అది అంత పూర్వం అందరు చేత్తో చేసేవాళ్ళు. చేత్తో చేసినప్పుడు ఒక చీరకు అలా చుట్టడం అంత లెంత్ని దీన్ని పోల్డ్ చేయడానికి 9000 సార్లు కావాలన్నమాట.
2: అంటే చెయ్యిని 9000 సార్లు తిప్పాలి,
0: ఇలా మూమెంట్ చేయాలి.
2: తిప్పితే 12 కిలోమీటర్ల దారం దానికి
0: అయిపోతుంది.
2: అయిపోతుంది
0: అది ఒక 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అప్పుడు చేసే వాళ్ళకు ఈ చేతి నొప్పి విపరీతంగా వస్తుందన్నమాట. 1000 సార్లు రోజు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క మహిళ
2: 5 గంటలు ఆపకుండా చేయి తిప్పడం అంటే చాలా శ్రమ.
0: ఎలాంటి బ్యాలెన్స్ ఉండదు దీనికి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకు చేసి చేసి బాగా ఆయాసపడుతూ అందులో మా అమ్మ ఒకరు, ఆమె కష్టపడి ఆ పెయిన్ వచ్చినప్పుడు నాకుతో అన్నదమ్మాట, అరే నువ్వు ఈ నేత పని వదిలేసి వేరే ఏదన్నా పని చేసుకొని బతుకు, నేను చేయడం నా నుంచి కాదు అని.
2: అమ్మ పేరేమిటో?
0: లక్ష్మి. అందుకే లక్ష్మీ ఆసు యంత్రం అని పెట్టినాం.
2: అమ్మ అమ్మకు కొడుకిచ్చిన కానుక.
0: మా కమ్యూనిటీలో ఉన్న తల్లులందరికీ, చెల్లెలకు, అక్కలకు అందరికీ,
2: అంటే ఈ చేనేత రంగంలో ఉన్న తల్లులందరూ.
1: అమ్మ కష్టాన్ని చూసిన కొడుకుగా ఆలోచన వచ్చింది, సరే మరి ఈ సాంకేతిక ప్రజ్ఞ ఎలా సాధ్యమైంది?
0: నేను 6వ తరగతి వరకు చదువుకొని అక్కడ మానిపించి నేను కూడా మొగ్గని వేయడం నేర్పించారు. నేను కూడా మొగ్గని వేస్తుండేవాడిని.
2: మీ వయసు ఎంతండి?
0: ఇప్పుడు 52.
2: అంటే నిజానికి మీరు చదువుకోవాలనుకుంటే అవకాశాలు ఉండే.
0: అంటే కుటుంబ పరిస్థితులు బాగలేకనే నన్ను ఆపేశారన్నమాట.
2: 6వ తరగతిలో చదువు ఆపేసి వృత్తిలో వచ్చేసారు?
0: ఏమండి, వచ్చిన తర్వాత ఇంకా దాంతోనే ఎక్కడితో నేను చదువు మీద నాకు ఆశ లేదు అయిపోయింది. ఇంకా ఈ ఆశ యంత్రం చేయాలనేది ఎప్పుడైతే నాకు ఆలోచన కలిగిందో అప్పుడు నేను ఏం చేశానంటే ఆ చేసే పనిని నేను చేయడం నేర్చుకున్నాను. మా అమ్మ ఎట్లా చేస్తుందో ఆ పని నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఒక 5 భాగాలుగా కనెక్ట్ చేస్తే ఒక యంత్రం తయారవుతుంది అనిపించింది. అప్పుడు ఇంకా మెల్లగా ప్రయత్నం మొదలుపెట్టాను. 1 భాగాన్ని తీసుకొని నా చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించిన యంత్రాలు ఉంటాయో వాటిని అన్నిటినీ పరిశీలించి బాగా చూసేవాడిని అక్కడే కూర్చొని, ఇది తిరుగుతుంది, ఈ తిరిగేది నాకు కావాల్సిన విధంగా ఏమైనా ఉపయోగపడుతుందా, ఇట్లా అన్ని మనసులో కంపేర్ చేసుకొని పోల్చుకొని దాన్ని ఇది పనిచేస్తుందని అనిపిస్తే దానిలాగా ఒకటి చేయించడం, దానికి పెట్టడం. అది అంటే ఆలోచన వేరు, ప్రాక్టికల్గా వేరు. అది ఆలోచించినప్పుడు బాగానే అనిపిస్తుంది, ఇది దీనికి పెడితే పనిచేస్తుంది, కానీ అక్కడ వెనక పనిచేయదు. ఇట్లా కొన్ని చాలాసార్లు తీవడం అవన్నీ
2: ప్రయత్నం చేయటం ఫెయిల్ అవ్వడం, ప్రయత్నం చేయటం అలా జరిగింది.
0: అది ఫెయిల్ అయినా కొద్దిగా మనకు దాంట్లోకెళ్ళి ఒక్కొక్క అనుభవాలు ఓ ఇక్కడ దాకా వచ్చిన దారి బాగానే ఉంది, ఇప్పుడు మనం చేసింది బాగాలేదు, ఇంకా కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది అని అక్కడ ఎక్కడైతే మనం కింద పడతామో అక్కడి నుంచే ఒక శక్తి ఏర్పడుతుంది, ఒక మలుపు ఏర్పడుతుంటుంది అన్నమాట. అట్లా
2: ప్రతి వైఫల్యం ఒక విజయం,
0: అంతే, అదొక మెట్టు, ఒక మనం పైకి పోవడానికి ఒక మెట్టు లాంటిది.
2: చాలా మంచి చెప్పారు.
0: అదే అట్లా కొన్ని

0: వందలసార్లు చేయడము, ఫెయిల్ అవ్వడము. ఇంకా అప్పుడుకున్న పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి మన కరెక్ట్ లేకనే మనం మొగ్గని చెప్పేస్తున్నారు. నేను ఈ పరికరాలు తేవడము, కొనుక్క రావడము, అవి వెల్డింగ్ షాపులో, కార్పెంటర్ షాపులో చేపించడం, దీంతో నా పనంతా చెడిపోవడము, పైసలు నష్టపోవడం, దాంతో కొంచెం వద్దు అని చెప్పేసి
1: మా పేరెంట్స్ నిరాశ కూడా కలిగింది.
0: మా పేరెంట్స్ అనేదన్నమాట, ఎందుకురా మనకెందుకు ఈ మిషన్ చేయడం, ఎందుకు ఈ పని చేసుకో బతకడం, ఎందుకు నువ్వు ఒక్కడిని పోతే అయిపోతే కదా, ఈ సమస్య లేదుగా మన కుటుంబానికి అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ నాకు ఎక్కడో గట్టి పట్టుదల, అంటే అవుతుంది అని విశ్వాసం.
1: ఎన్నాళ్ళ క్రితం అండి జరిగింది
0: ఇది? నేను 92 స్టార్ట్ చేశాను, 99 పూర్తయింది.
1: 1992 ప్రారంభించి 7 కృషి చేస్తే 99 మీరు ఫలితం సాధించారు.
0: నాకు అంటే మధ్యన పెళ్ళయింది, ఇక ఆశయంత్రం చేసే మధ్యలో పెళ్ళి అయిపోయింది. అంటే అది కూడా ఎక్కడ సందర్భం అంటే, నన్ను ఈ ఆశయంత్రం చేయడం మానేయమని చెప్పి వాళ్ళు, మా పేరెంట్స్ తల్లిదండ్రులు, వద్దు చేస్తాను నేను, అరే వద్దురా మన పరిస్థితి బాగాలేదంటే వాళ్ళు, ఇట్లం కాదని మా నాయన ఏం చేశారంటే, వీడు నేను చెప్తే ఇంటలేడు అని చెప్పి వేరే మా పెద్ద మనుషులను తీసుకొచ్చి నన్ను కూసబెట్టి, వీడు ఈ మిషన్ చేస్తాను తిరుగుతున్నాయా, వీడికి చదువు లేదు సందే లేదు, మిషన్ చేస్తా చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాడు, పైసలు ఖరాబ్ చేస్తున్నాడు, వీని వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మీరన్నా చెప్పునని చెప్పి వాళ్ళని తీసుకొస్తే, వాళ్ళు అప్పుడు ఆలోచించి మా నాయన పేరు లక్ష్మీనారాయణ. ఇక ఇప్పుడు సమస్యల్లో ఆశపోయడం కదా, ఆశపోయడం లక్ష్మికి ఇబ్బంది అవుతుంది కదా, ఇదంతా ఎందుకు, వాడిని పెళ్ళి చేస్తే కోడలు అమ్మాయి వస్తుంది, ఆమె పోస్తుంది కదా, ఇదంతా ఎందుకు తీసుకొని వాళ్ళకు సలహా ఇస్తే మా నాన్న అదే గట్టిగా పట్టుకొని అప్పుడు నన్ను పెళ్లి చేశారనమాట మా బంధువుల అమ్మాయిని మాట్లాడి.
1: బహుశా ఇంకో ఉపాయం కూడా ఉందేమో, అమ్మ నాన్న చెప్పిన దానికంటే కొత్తగా వచ్చిన కోడలు అంటే మీ ఆవిడే చెప్తే వింటారనే ఆశ కూడా కొంచెం కావచ్చు.
0: కావచ్చు రెండు. అంటే ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ ఇది ఏంటంటే, ఈమె చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆమె చేస్తుందనే ఆశతోటి. నా లక్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఈ నేత పని లేదు, మేము బట్టలు తయారు చేసేటం, వాళ్ళు బట్టలు అమ్ముతారు, వాళ్ళ ఇంట్లో ఈ నేత పని అనేది లేదు. అయితే ఈ ఆశ పని చేయమంటే మరి ఆమె చేయనంటది.
1: వారి పేరు ఏమిటో?
0: సువర్ణ
1: గారు.
0: అయితే ఆమె అంటది, ఇప్పుడు మీ అమ్మ చేసే చేయంతో పట్టుకుంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు నేను నేర్చుకొని నేను కూడా చేయబట్టుకొని బాధపడాలా, నేను నేను వద్దు మానేసేయ అన్నట్టుగా మాట్లాడింది అన్నమాట. అంటే కాదు, ఇంకా మనకు ఇంతకన్నా లేదు, ఇంకా బయటికి వెళ్ళి బతకలేము, ఉన్న పనులు చేసుకొని బతకాలి కాబట్టి చేద్దాం ప్రయత్నం చేస్తా అంటే చేసుకోవడం వదిలేసింది. కానీ అక్కడ ఒక సమస్య ఏర్పడిందంటే, ఇంకా నేను 5 భాగాలు విభజించుకున్న దాన్ని 3 భాగాలు పూర్తి చేశాను, 3 భాగాలలో 2 భాగాలు అయినాయి, ఇంకో భాగానికి డబ్బులు తక్కువపడితే ఆమె పెళ్ళైన తర్వాత ఈమె పని చేయమంటే చేయనన్నది, చేయకపోతే పర్వాలేదు నీ దగ్గర కొద్ది డబ్బు అది నాకు ఇవ్వు, ఇస్తే నేను మిషన్ తయారు చేసి నీకు కూడా చేయకుండా చేస్తా చెప్తే, ఆమె ఈ చేసే కష్టం కంటే ఈ డబ్బులు ఇస్తే ఆ మిషన్ అయితే నాకు మేలు అనుకుని ఆమె నన్ను నమ్మి ఇచ్చింది. ఇచ్చినందుకు ఒక్క భాగం పూర్తయింది, పైసలు అయిపోయినాయి, ఇంకా అక్కడ మిషన్ కాలేదు, అక్కడ ఆమె దగ్గర డబ్బులు అయిపోయినాయి. నాకు దిక్కుదొచ్చిన పరిస్థితిలో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్కు వెళ్ళిరావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అంటే అక్కడ ఉంటే ఎట్లుంటే, తోటి సమాజం ఎట్లుంటారు, మంచి జరిగితే అందరు బిడ్డ అంటారు, లేదంటే 4 రాలేస్తారనమాట. ఎప్పుడు అటు పోయినా ఇటు పోయినా వీడు ఇటువంటి
1: సొంత ఊరు ఎవరు చెప్పలేదు?
0: నా సొంత ఊరు పూర్వం నల్లగొండ జిల్లా ఆలేరు మండలం షారాజీపేట.
1: ఇప్పుడు అక్కడే ఉంటారా మీరు?
0: నేను ఉండేది ఇప్పుడు ఆలేరులో ఉంటున్నాను, నాకు ఆలేరుకు దానికి ఒక 5 కిలోమీటర్లు పక్కనే.
1: అయితే ఆలేరు నుంచి హైదరాబాద్ వచ్చేసారు,
0: అంటే అక్కడ ఉన్న పరిస్థితులను భరించలేక.
2: మరి పల్లె నుంచి పట్టణం రావడానికి మీ ఆవిడ సువర్ణ గారు పర్మిషన్ ఇచ్చారా?
0: ఫస్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కాకపోయేసరికి ఆమె కూడా నిరాశ అవుతుంది కదా, అయ్యో ఇంతకన్నా ఇస్తే నేను నువ్వు అది కాకుండా అయిపోయింది, నీ మాటలు నమ్ముకొని చెప్తాను. అందుకే అటు తల్లిదండ్రులతోటి, పెళ్ళైన తర్వాత ఇంకా అత్తగారితో ఏది విమర్శలు అన్నమాట, ఇంక నువ్వు పని చేయవు, నువ్వు చేత కాదు, తప్పించుకొని తిరగడానికి ప్రయత్నిస్తావు అని. ఇక వీళ్ళని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత హేళన చేయడం బాగుంటాయి, ఇక అవన్నీ ఎక్కువైపోయినాయి అవన్నీ, ఇంకా ఇక్కడ ఉంటే మనల్ని ఏం చేయనియరు అని చెప్పి ఇక హైదరాబాద్కి వచ్చి ఆ మిత్రుని దగ్గరకు వచ్చి అతనికి అడిగాను, అరే ఏదైనా పని చేసేసి నన్ను ఇక్కడే ఉంటానని చెప్పి. ఇంకా ఇంటికాడ తల్లిదండ్రులు సంతోషపడ్డారు, అదే వీడు పోయేదేదో ఇంకొక కొంచెం ముందు పోయినా అయిపోవు, ఇవన్నీ నష్టం కాకపోయింది, ఇప్పటికైనా మంచి పని చేసినని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. ఇక్కడికి వచ్చినాక నేను ఒక 3 నెలలు అట్లా పని చేసుకుంటూ వెళ్ళాను, ఏ సంబంధం లేకుండా. 3 నెలల తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి ఇంకా అందరూ సంతోషపడ్డారు, మంచి పని చేసిన వాళ్ళు ఇప్పటికైనా పోయినాం అని చెప్పేసి. ఆ సందర్భంగా ఇంకా నేను మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చేటప్పటికి నేను ఎక్కడి వరకైతే పూర్తి చేశాను మిషన్ని, ఆ మిషన్ అంతా ఇప్పేసుకొని అంతా ప్యాక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి. అది మా నాన్న గమనించాడు, ఇదేడు ఇక్కడ ఏడు తీసుకుపోతున్నావు అన్నాడు. హైదరాబాద్ తీసుకుపోతున్నాను ఎందుకు అన్నాను అంటే అక్కడ నాకు టైం దొరికినప్పుడు వేసుకున్నాను అంటే, వద్దు వద్దు ఇక్కడ మేము ఇంత ఉంటేనే నువ్వు పని మానేసి మొత్తం మిషన్ చేసుకునేయారు, నువ్వు అక్కడ నువ్వు ఒక్కనే ఉన్నావు ఎవడేమనుకుంటులే మొత్తం దీని మీద ఉంటావు నువ్వు పని చేయవేం చేయవు నువ్వు ఆ మిషన్ వద్దు దాంతో పనే లేదు మనకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపోయినావు అయిపోయింది అని చెప్పి అంటే లేదు ఇంత పూర్తి చేస్తా అంటే ఒప్పుకోలేదు. ఒప్పుకో కొన్ని భాగాలని విరగొట్టినమాట అక్కడే, వీటిని ఉంటే తీసుకుపోతాడని విరగొట్టారు. అయినా సరే అని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఉంటున్న రూమ్ పైన ఖాళీగా ఉండే దాన్ని పైన ఇది తెచ్చిందంతా బిగించుకొని రోజు సాయంత్రం ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేదన్నమాట. ఇక్కడికి వచ్చి సాయంత్రం రాగానే ఆ రోజంతా బాగా ఆలోచించుకునేవాడిని, ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది అక్కడి నుంచి వెళ్ళి ముందుకు ఎట్లా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అదృష్టంగా చాలా ఇండస్ట్రీస్ చూసే అవకాశం కలిగింది, చాలా మెకానికల్ మూమెంట్స్ చూడడం అవన్నీ చూసి నేను పని చేసుకుంటూ అంటే గమనించుకుంటూ ఏ పార్ట్ ఎట్లా ఉంటుంది ఎట్లా చేయాలని చెప్పేసి అన్ని గమనించుకుంటూ ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత నాలుగో భాగం పూర్తి చేసుకున్నాను. ఇంకా మంచి విశ్వాసం కలిగింది, సరే ఇంకొక భాగం ఉంది ఇది ఒకటి అయితే అయిపోతున్నా మిషన్ అయిపోతుంది దాన్ని కూడా చేస్తూ ఉన్నాను. చేస్తుంటే ఒకసారి బాలనగర్కి వెళ్ళాను, అక్కడ ఒక ఇండస్ట్రీలో నన్ను వైరింగ్ కోసం పంపారు. ఆ వైరింగ్ చేసేటప్పుడు అక్కడ మీ సప్లై ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న మిషన్ వాళ్ళు రన్ చేశారు అనమాట. చేసినప్పుడు అక్కడ చాలా రకాల మెకానికల్ మూమెంట్స్ ఆ మిషన్ కనబడుతున్నాయి. అప్పుడు నాకు బాగా ఆశ కలిగింది, అరే ఇన్ని రకాలు ఉన్నాయి దీంట్లో ఏదో ఒకటి నాకు తగులపోతుందా అనుకుని అట్నే ఒక్కొక్కటి అట్లా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టార్ట్ అయింది ఇట్లా చూసుకుంటూ గమనించంగా లాస్ట్కు నాకు కావాల్సిన ఒక టెక్నిక్ అందరూ కనబడ్డది. దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని వెంటనే మా సార్ చెప్పిన, సార్ నేను ఇంకా వెళ్ళిపోతాను ఇంటికి ఈరోజు నాకు జీతం ఏమవుద్దని చెప్పేసి. ఎందుకు ఎంత సడన్గా వెళ్తున్నావు అని అన్నాను. అని లేదు సార్ నాకు అంటే ఎందులో మిషన్ కార్డ్ ఏమన్నా అప్పచ్చి అక్కడే ఉన్నావు ఏమన్నా దొంగిలించావా అన్నట్టుగా మాట్లాడానమాట. అది లేదు సార్ అదేం లేదు నాకు వద్దు నేను ఈరోజు పైసలు ఏమవుతుంది వెళ్ళిపోతాను. వచ్చి ఒక వర్క్షాప్కి వచ్చి ఆ విధంగా చేపించి నేను ఆ మిషన్ బిగించి పెట్టాను. సక్సెస్, నా 7 సంవత్సరాల ప్రయత్నం.
1: ఆ క్షణంలో మీ ఫీలింగ్ ఏమిటి?
0: ఓ మామూలుగా కాదు, అంటే ఆ దారాన్ని మా అమ్మ చుట్టినట్టుగా ఇట్లా చుడుతూ ఉంటే నా 7 సంవత్సరాలు పడ్డ శ్రమ అవమానాలు ఆ తిట్లు అన్నీ ఒక్కసారి ఎగిరిపోయింది అనిపించింది. చాలా ఇప్పుడు దీన్ని తీసుకుపోవాలి మా ఇంటికి తీసుకుపోయి మా వాళ్ళందరూ చూపించాలి ఇదే అని చెప్పి రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎప్పుడు తీసుకుపోయి చూపించాలి, ఎప్పుడు చూసినా టైం చూస్తే అక్కడే ఉంటుంది. అంటే నా మనసు వేగం టైం కాలం కంటే వేగంగా ఉంది. ఇక చివరికి తెల్లారినాక ఓ ఆటో తీసుకొని ఇంటికి తీసుకుపోయి మా నాన్న చెప్పాను, అమ్మాయి మిషన్ అయిపోయింది మనకి ఇంకా బాధ లేదంటే మా నాయన అంటాడు నీ మిషన్ వద్దు ఏదొద్దు మిషన్ బయట పడేసినాక నువ్వు ఇంటకు రా అప్పటిదాకా రాకంటాడు. అది లేదు నేను అయిపోయింది కంప్లీట్ అయిపోయినా కూడా నమ్మలే, ఎందుకంటే ఇప్పటిదాకా మనం అన్నీ చెడగొట్టి ఇట్లా చెప్పి చెడగొట్టున్నాం కాబట్టి వాళ్ళకు విశ్వాసం పోయింది ఇక. సరే అని మా పక్కన మిత్రుని దగ్గర దారం తీసుకొని దానికి ఆసు పోసి రంగులేసి ముగ్గురు వేసినాక అప్పుడు నమ్మారు, శబ్బాచరావు మొత్తానికి సాధించడం ఇన్ని రోజులు కష్టపడి అని చెప్పేసి అప్పుడు సంతోషపడ్డారు అందరూ.
2: అయితే ఈ విజయోత్సవంలో మీ వాళ్ళందరూ పాల్గొన్నారా?
0: కొంచెం మా నాన్న రాలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు దానికి అంతగా ఎంకరేజ్ ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడు వద్దు వద్దు అన్న కదా ఇప్పుడు ఏమంటా అంటే వాడిని నేను సంబోధించాలని కొంచెం అనిపించినట్టుంది. ఇక మా అమ్మ కానీ మా వారే కానీ ఇంకా చుట్టుపక్కల కమిటీ వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి చూసి
1: డెమోన్స్ట్రేషన్ చూపించారా?
0: బయట పెట్టి చూపిస్తేనే అందరూ మా కాలనీ వాసులు అందరూ మా నేత కమిటీ వాళ్ళు అందరూ వచ్చి అరే ఒక యంత్రం వచ్చింది ఇన్నేళ్ల సంది మనము అంటే తరాలు గడిచిపోయినా దీనికి చేత్తో చేసుకునే వాళ్ళము అలాంటి ఒక ఆసు యంత్రానికి మిషన్ వచ్చింది ఆ ఆనందం మామూలుగా లేదు. అది
1: బాగుందండి. అయితే మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?
0: సార్ యాక్చువల్గా పద్మశ్రీ నేను వస్తుందని నేను ఆశించలేదు, కోరిక కూడా కోరలేదు. నేను
1: ఉంటుంది అని మీకు తెలుసా?
0: తెలుసు, వీళ్ళు ఉన్నారు కదా ఎవరు గజమంజయ్య గారు గజంగోర్ధను వీళ్ళ పద్మశ్రీ వచ్చింది అని తెలుసు మా కమిటీ వాళ్ళకి వచ్చిందని. అంటే ఒకసారి ప్రయత్నం చేస్తే అది మనకు సాధ్యం కాదు, ఒక 3 MPs 3 MLAs వీళ్ళు రికమెండ్ చేసి స్టేట్ గవర్నమెంటు ఢిల్లీకి పంపితే అక్కడ దాన్ని పరిశీలించి ఇస్తారే అన్నారు. ఇక ఇదంతా మనకు కాదు అనుకుని దాని మీద ఆశ లేకుంటే అయిపోయింది. నాకు 2016 అమేజింగ్ ఇండియన్ అనే అవార్డుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అక్కడ ఈ ఆసు మిషన్ గురించి తన తల్లి కోసం వాళ్ళ కమిటీ కోసం ఇలాంటి యంత్రం చేసి ఎంతోమంది మహిళల శ్రమ తప్పించినందుకు ఈయనకు ఒక అవార్డు ఇస్తున్నామని చెప్పి ప్రకటించినందుకు దాని మీద మోడీ గారికి దృష్టిలో పడి 2017

0: డైరెక్ట్గా నామినేట్ చేశాడు పద్మశ్రీకి.
1: సాక్షాత్తు ప్రధానమంత్రి, బహుశా చరిత్రలో చాలా గొప్ప అంశం ఇది.
0: చాలా రేర్, ఎవరికి జరగదు అది. నాకు తెలియదు, నా మిత్రులు నేత సోదరులు మిషన్ వాడుకున్న వాళ్ళు అన్న నీది స్కూలింగ్ వస్తుంది, నీకు పద్మశ్రీ వచ్చిందా అని వాళ్ళు అడిగేదాకా నాకు తెలియదు.
2: అయితే మీకు పద్మశ్రీ అనే శుభవార్త మీకన్నా ముందు మీ ఆత్మీయులకు చేరింది?
0: అంటే 25th జనవరి రోజు అనౌన్స్ చేస్తారు మధ్యాహ్నం, అప్పుడు టైటిల్ వస్తుంది కింద. నేను అప్పటికి నేను టీవీ చూస్తలే, నాకేం తెలియదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి అలా నీ పద్మశ్రీ వచ్చింది కంగ్రాస్ అని అంటున్నారన్నమాట. నాకు ఏం తోలేదు ఒక్క నిమిషం. టీవీలో వస్తుంది కదా అన్న, అంటే నేను చూస్తే ప్రకటించు. ఇంకా అసలు ఆ ఆనందం మామూలుగా లేదు, అది నేను ఊహించండి. అది అంత పెద్ద గౌరవాన్ని నరేంద్ర మోడీ గారు పాత ప్రభుత్వం నాకు ఇచ్చినందుకు నిజంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: ఈ అవార్డు ఎవరికి అంకితం చేశారు మీరు?
0: మా తల్లికి, మా కమిటీ వాళ్ళకి.
1: బాగుంది. అమ్మకి, ఈ రంగంలో ఉన్న శ్రామికులందరికీ.
0: వాళ్ళందరూ వాడుకొని వాళ్ళు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లనే ఆ గౌరవం నాకు దక్కింది.
1: మొత్తం ఇది ఎన్ని ఆసు యంత్రాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి?
0: ఇప్పటివరకు 2300 ఆసు మిషన్లు.
1: 2300 ఆసు మిషన్లు ఉన్నాయి.
0: టోటల్
1: ఒక్కో దాని ఖరీదు ఎంత
0: అంటే? అది అంచెలంచెలుగా నేను మొట్టమొదటి 2000 చేసినప్పుడు 12,500 రూపాయలు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అంచెలంచెలుగా మార్కెట్ రేట్ పెరుగుతూ ఉంటే ఈ రోజుకు 37,500.
1: నిజానికి వాళ్ళకి చేనేత వృత్తిపరంగా ఈ దారుణం చుట్టేందుకు అయ్యే శ్రమతో పోలిస్తే ఈ ధర తక్కువే కదా?
0: చాలా తక్కువ. వాళ్ళు ఇప్పుడు ఒక చీరకు దారం చుట్టడానికి కేవలం 2 రూపాయల కరెంటు మాత్రమే వినియోగం అవుతుంది, 2 రూపీస్ ఓన్లీ. అదే చేత్తో చేస్తే ఒక్క చీరకు ఆసు పోస్తే 100 రూపాయలు ఈరోజు.
1: అంటే ఆర్థికంగా కూడా చాలా లాభదాయకం ఇది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలం వస్తుంది.
0: అంటే ఇప్పుడు నిజంగా నాకు చాలామంది నా చేనేత సోదరులు చెప్పిన మాట ఏంటంటే, అన్న ఈ ఆసు యంత్రం లేకపోతే నేను ఈరోజు ఇన్ని మొగ్గాలు నడిపించేవాడిని కాదు. నేను ఈరోజు అంతకుముందు చేత్తో చేసుకున్నప్పుడు 3 నుంచి 5 మొగ్గాల వరకే నా కెపాసిటీ. ఈరోజు 50 నుంచి 100 మొగ్గాలు నడిపేయగలుగుతున్నానంటే అది నీ ఆసు యంత్రం ఉండడం వల్లనే నేను నడిపేయగలుగుతున్నాను. అంతమందికి నేను పని కలిగిస్తున్నాను, నేను అభివృద్ధి అవుతాను, ఇది నీ ఆసు యంత్రం అని చెప్పి చాలామంది మిత్రులు అన్నప్పుడు నిజంగా నాకు ఒక పెద్ద గౌరవం పొందినంత సంతోషం అనిపించింది.
1: మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత ఆనందాన్ని సొంతం చేసుకునే విజయం మీకు వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ఏమైనా చేయాలని ఉందా?
0: అంటే ఇంకా 2017 పద్మశ్రీ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు పిలిచి నాకు సన్మానం చేసి, నీవు చేనేత కోసం చేసిన ఆసు యంత్రం వల్ల నీకు గుర్తింపు లభించింది, సంతోషం. మేము మా స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మా సహకారంగా 1 కోటి రూపాయల గ్రాంట్ నీకు ఇస్తున్నాము. ఇది ఇంకా నీ చేనేత కమిటీ కోసం ఏదైనా ప్రయత్నం చేసి వాళ్లకు వాళ్ళ కష్టాన్ని తప్పించడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ సహకారం అందిస్తున్నామని చెప్పి అన్నాను. అన్నప్పుడు నేను చెప్పాను, ఏం కావాలంటే నాకు ఒకటి పెద్ద వర్క్షెడ్ కావాలి, ఒక 2-3 మిషన్లు కావాలి, అవి అయితే నేను ఇంకా ముందుకు చేయగలను, ప్రయత్నం చేస్తానని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆ సహకారంతో ఇంకొక ఇన్నోవేషన్ కూడా రాబోతుంది, అది వస్తే మీ అందరికీ శుభవార్త చెప్తాను.
1: బాగుందండి. తర్వాత మీరు చదువుకోలేదు కదా, పిల్లల్ని చదివిస్తున్నారా?
0: 2 అమ్మాయిలు నాకు, పెద్ద అమ్మాయి టెక్స్టైల్ ఇంజనీరింగ్, చిన్న అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్.
1: 2 దాదాపు మీ అభిరుచికి తగిన కోర్సులే.
0: అవునండి, మా రిలేటివ్ ఉంటాయని.
1: బాగుంది. మీరు భవిష్యత్తులో చేయబోయే ఇన్నోవేషన్స్లో కూడా పాల్పంచుకునే ఆసక్తి ఉందా వాళ్ళకి?
0: ఉండి అంటే వాళ్ళకు వాస్తవంగా దీని మీద చదువుకోవాలని ఉందా లేదా కానీ నేను చెప్పానమాట, మీరు చదువుకుంటే అంటే నేను చదువు లేకపోవడం వల్ల ఎక్కువ శ్రమపడ్డా, కొంచెం మీరు ఈ రంగంలో ఏమన్నా తెలుసుకోగలిగి ఏమైనా మార్పు వేయగలిగితే సంతోషంగా ఉంటుంది, అందుకే మీరు ఈ కోర్సు చేయండి అని చెప్పి వాళ్ళని చదివించినప్పుడు వాళ్ళు అంగీకరించారన్నమాట.
1: నేను విదేశాలకు వెళ్ళారు మీరు ఏమన్నా?
0: వెళ్ళానండి.
1: ఏ దేశాలకు వెళ్ళారు?
0: చైనా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను.
1: మీరు అనుకున్నారా ఎప్పుడైనా ఏదో దగ్గర చిన్న పల్లెలో ఉండే చిన్న మలేషియా ప్రపంచ దేశాలు తిరుగుతాడు అని?
0: లేదండి, లేదండి, అలాంటి నాకు ఎప్పుడు అసలు నేను మొగ్గ నేసుకుంటేనే బతికేంత పరిస్థితి నాది.
2: చింతకింది మల్లేశం గారిని ఎంతో ఎత్తుకు ఎదిగించిన అవార్డుల వివరాలు చెప్తారా?
0: 2012 నాబార్డ్ అవార్డు ఇచ్చారు.
1: అంటే పద్మశ్రీ కంటే ముందే చాలా అవార్డులు
0: చాలా వచ్చాయి. నేషనల్ ఫస్ట్ అవార్డు అప్పుడు రాష్ట్రపతి గారు ప్రతిభా పాటి గారి చేతి మీదుగా ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొందడం జరిగింది. 2011 ఒక

0: గొప్ప అవకాశం అది. నాకు దాని గురించి కూడా తెలియదు ఇప్పటికి, అంటే చాలామంది తెలుసు తెలియదు. ఫోర్బ్స్ లిస్టులో బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్గా నా పేరు నమోదు కాబట్టి.
1: ఫోర్బ్స్ అనేది అంతర్జాతీయ పత్రిక, అందులో బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్
0: అది. నాకు ఒక అర్ధరాత్రి పేపర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, బాబు మల్లేష్ అంటే నువ్వేనా అన్నాను. నేనే సార్ అన్నాను. ఏం చేస్తావన్ను? ఏం చేస్తాను, ఇట్లా మిషన్లు చేస్తాను, ఆశ మిషన్లు చేసుకుంటానంటే, ఇదేంది నువ్వు ఏం చదువుకున్నావు? నేను ఏం చదువుకోలేదు సార్ అని. మరి నీ పేరు ఏందే ఫోర్బ్స్ లిస్ట్లో ఉన్నది అని. నువ్వేనా కాదా అంటాను. ఫోర్బ్స్ లిస్ట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు సార్. అప్పుడు నేను పక్క పెట్టేసి నా గురుగారు బ్రిగేడియర్ గణేశం గారని పల్లె సృజన ఆర్గనైజేషన్, నాకు ఇంత ఈ స్థాయి గుర్తింపు రావడానికి వాళ్ళ పూర్తి సహకారం ఉంటారు. వారు నాలాంటి గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లు అందరినీ ఒక దగ్గర జమ చేసి వెతికి పట్టుకొచ్చి వాళ్లకు పేటెంట్ రైట్స్, మార్కెట్ సౌకర్యము, కావాల్సిన సహకారాన్ని అందిస్తూ గుర్తింపు లభించడానికి, అవార్డ్స్ తీసుకురావడానికి చేస్తుంటారు. నాలాగా ముగ్గురికి అవార్డ్స్ కూడా ఇప్పేయడం జరిగింది.
1: ఈ రంగంలో శిష్యుల్ని కూడా తయారు చేస్తున్నారా? అంటే ఈ కళను లేదా ఈ టెక్నాలజీని భవిష్యత్ తరాలకు అందించాలి కదా.
0: అయితే నా దగ్గర ప్రత్యక్షంగా లేరు, కానీ నన్ను ఇన్స్పైర్ చేసుకొని ఒక ముగ్గురు మాత్రం తయారయ్యారు. ఒకరు సినిమా చూసి, ఒకరు టెడెక్స్ చూసి, ఒకరు అంతకుముందు పల్లెసూజన వచ్చిన ఒక ఆర్టికల్ చూసి, ఈ ముగ్గురు వాళ్ళు అంటే నేను కూడా ఏదో సాధించాలి అని చెప్పి ఆ తపన పడి వాళ్ళు ఒక మూడు ఇన్నోవేషన్ చేశారు.
1: సినిమాలో సినిమా తెర మీద ఉండే నటించే కథానాయకుడు ఉంటాడు, మీరేమో నిజ జీవితంలో కథానాయకుడు. ఆ సినిమా తర్వాత మీకు అంటే ఇంకా ప్రజాదరణ పొందడానికి కారణమైందా?
0: బాగైందండి. అంటే అంతకుముందు పద్మశ్రీ మల్లేశంగా కొంతవరకు తెలుసు, అంటే ఎవరైతే పేపరు మీడియా చూసే వాళ్ళకి తెలుసు. సినిమా వచ్చిన తర్వాత చాలామందికి,
1: సామాన్యులకు
0: తర్వాత ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్కు బాగా పరిచయమైంది.
1: సినిమా మీరు కుటుంబ సభ్యులందరితో కలిసి చూసారా?
0: చూసాము, అందరం ఏడిచాము. 25 ఏళ్ల కింద జరిగిన సంఘటనలు అన్నీ కళ్ళగట్టినట్టు కనబడ్డది కాబట్టి.
1: అంటే సినిమా నడుస్తున్నంతసేపు
0: అందరు మా పిల్లలు కూడా ఏడిచారు.
1: అంటే ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యారు.
0: ఆ కష్టాన్ని కళ్ళ మూడ కట్టినట్టు కనబడుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చినమా మనం అన్నంతగా బాధ అనిపించింది.
1: అయితే ఆ దర్శకుడు మీ హృదయాన్ని బాగా ఆవిష్కరించాడు సినిమాలో.
0: బాగా చేశారు సార్, అందరూ బాగా చేశారు.
1: దర్శకుడు నిర్మాత వివరాలు చెప్పండి.
0: ఆ దర్శకుడు ఆయనే రాజకొండ రాజు, నిర్మాత ఆయనే. ఆయన నిజంగా ఎంత ఆ భగవంతుడు పంపించిన వ్యక్తి అనుకుంటా నేను. అయితే నా స్టోరీ రాయడానికి ఒక సంవత్సరము ఒక ముగ్గురు రైటర్లు పెట్టి రాపించాడు, కానీ ఆయనకు తృప్తి అనిపించలేదు, మళ్ళీ ఇంకో మార్చాడు, రాలేదు.
1: ఈ రాజకొండ రాజు ఒకప్పుడు సినిమాలో నష్టపోయాడు కదా, మరి ఇక్కడ లాభం పొందాడా?
0: లాభం పొందలేదు, కానీ సక్సెస్ అయ్యాడు,
1: విజయవంతం, ఆర్థికంగా నష్టం కాలేదు.
0: ఆడికాడికి వచ్చింది. మేము ఫస్ట్ ఆయన సినిమా తీస్తున్నప్పుడే అన్నాము మా బ్రిగేడర్గా, మేమైతే పెద్ద పరిచయం ఉన్న వ్యక్తులం కాము, మా సినిమా ఆడుతుందో ఆడదో తెలియదు, ఇలాంటి బయోపిక్లు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు, కానీ నువ్వు సాహసం చేస్తున్నావు అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, సార్ నేను నీ స్టోరీని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను, నా డబ్బులు వస్తాయా రావా నాకు అవసరం లేదు, అది కావాలి నాకు అన్నాడు. సార్ అంత కమిట్మెంట్గా చెప్పాడు కాబట్టి ఓకే సార్ అని చెప్పాము.
1: బాగుంది సార్. ఇంకా మీరేమైనా చెప్పదలుచుకున్నారా ముఖ్యమైన అంశం?
0: సార్ నిజంగా అంటే లాస్ట్ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎక్కడ ఉన్న వ్యక్తుల గురించి మనం చదువుకొని ఇన్స్పైర్ అవ్వడం ఎందుకు, మన తెలంగాణలోనే ఉన్న వారిని ఆదర్శవంతులుగా తీసుకొని వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక లవ్గున్న వ్యక్తులని అందరిని కొందరిని 6 మంది 7 మంది తీసుకొని ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఒక పాఠంగా చేశారండి. ఇది నిజంగా నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. అలాంటి అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు, అందులో ముద్రించినందుకు వారికి, ఇంటర్మీడియట్ బోర్డు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
2: మల్లేశం గారు, మీ శ్రమ ఫలించింది, పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మరి మీ కళలు ఇంకా పండాలని, ఈ రంగంలో ఉన్నవాళ్లకు ఇంకా మంచి జరగాలని ఆశిద్దాం. ధన్యవాదాలు, నమస్కారం.
0: నమస్తే సార్.
3: ఇంతవరకు మీరు చేనేత రంగంలో ఆశయంత్రం ఆవిష్కరించినందుకు గాను 2017వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి.
4: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన

90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ఈరోజు

0: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజు ముద్దులు ప్రియుడు. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వారి కోసం వినిపించడం జరుగుతుంది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ సాంగ్ గ్యాంగ్ లీడర్ మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి సుందర రామూర్తి సాహిత్యానికి బప్పి లహరి సంగీతం అందించారు. ఈ పాటని ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వారి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది. అంతకుముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కి మురుగు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరి పాట మహర్షి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. వెన్నెలకంటి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. సంతోష్ కుమార్, కీర్తి, శ్రీహర్ష, కౌశిక్ వీరి కోసం ఈ పాట ప్లే చేయడం జరుగుతుంది.

ప్రసాద్లుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ప్రవాస భారతీయులు నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నెదర్లాండ్స్ రాజు రాణితో పాటు ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. అటువంటి కథనాలు ఎలాంటి నిజం లేదన్నారు. ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన ఒక కథనాన్ని ఉద్దేశిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. సమాజంలో 5% ఉన్న నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్కు వచ్చే 95% సామాన్యుల పట్ల మర్యాదగా ప్రవర్తించడమే అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇకపై తెలంగాణలో ఇదే తరహాలో ఎఫెక్టివ్ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల వంటి సరికొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలాగా పోలీస్ శాఖను సమాయత్తం చేస్తామని నిన్న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ చెప్పారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డెంగ్యూ నివారణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, అవగాహన పెంచాలని కోరారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ జట్టుతో సాయంత్రం 7:30కి తలపడుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. నల్గొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నారు ఫేమస్ డైలాగ్ రైటర్స్.

0: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో
1: సంతోషంగా ఉండాల్సిన టైంలో కన్నీళ్ళేమిటి?
2: సంతోషం ఎక్కువైపోయిందమ్మా.
1: ఏమిటి, మాటి మాటికి గడియారం వంక చూస్తున్నావు? నువ్వు కోడలు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నారా? 10 గంటల వరకు యమగండ ఉంది. మరి తులసి
2: నీళ్ళేమిట్రా?
0: అలా సున్నితమైన భావోద్వేగాలు తల్లి కొడుకుల మధ్య.
2: ఏం పేరు పెట్టాలో చెప్పమ్మా, నాకెందుకో భయంగా దిగులుగా ఉందమ్మా.
0: కంటతడి పెట్టించే మాటలు ఆయన సొంతం. అలా సినిమా రచయితగా 35 ఏళ్ళు, రచయితగా 50 ఏళ్ల ప్రయాణం. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు. చేసిన సినిమాలు 100, ఆ పైనే అందులో 80 సినిమాలు ఘన విజయం సాధించినవే కావటం గొప్ప విశేషం. అలా కలంతో చిత్ర పరిశ్రమలో విజయ ప్రయాణం సాధించారు ఆయనే, మాడభూషి దివాకర్ బాబు. ఈరోజు గుర్తుకోసమే కార్యక్రమంలో టాలీవుడ్ ఆ లెజెండరీ రైటర్ సక్సెస్ జర్నీ గురించి, ఆయన పనిచేసిన సినిమాల నుంచి సూపర్ హిట్ సాంగ్స్ విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ప్రముఖ సంభాషణ రచయిత దివాకర్ బాబు గారి సినీ జైత్రయాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అగ్రదర్శకులు కె విశ్వనాథ్, దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఏ కోదండరామిరెడ్డి గారు, ముత్యాల సుబ్బయ్య గారు, గుణశేఖర్లతో కలిసి పనిచేసిన ఘనత కూడా ఆయనకుంది. ఆ చిత్రాలన్నీ కూడా ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో చూడాలని ఉంది సినిమాకు పవర్ఫుల్ అండ్ ఫనీ డైలాగ్స్ రాసి శభాష్ అనిపించుకున్నారు.
2: అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు.
3: నేనా? అర్ధరాత్ర భలేవరే, ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను.
2: నేనేం అమాయకురాలి కాదు, మీరే చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూశాను.
3: చూసారా? అయితే వెళ్ళుంటాను.
2: అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా?
3: అవునండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్.
2: అయ్యో పాపం.
3: అవును పాపం, అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని
2: జీవితాల్ని
3: అదే కదా మన వీక్ పాయింట్.
1: చాలా సినిమాల్లో ఊత పదాలు, ఆయన రాసినటువంటి పదాలు జనాల్లోకి బాగా ఎక్కాయి. జనాలు కూడా ఆ పదాలను వాడుకోవడం మొదలెట్టారనమాట. అలాంటి ప్రయోగాలు చేశారు దివాకర్ బాబు గారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం విత్ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. కల్చరల్ వింగ్ లో చాలా యాక్టివ్ రైటర్ గా ఉండేవారు దివాకర్ బాబు గారు. సినిమాల్లోకి రాకముందు మ్యాగజైన్లకు కథలు రాసేవారు, నాటకాలు పాత్రలు వేశారు, డైరెక్షన్ కూడా చేశారు నాటకాలకు. నాటక పరిస్థితులలో నాటకాలు వేయడానికి నాటకం ఎవరు ఇవ్వరు కాబట్టి ఆయన్ని సొంతంగా రాయాలనుకుని మరీ నాటకాలు రాసి బాగా ప్రాచుర్యం పొందారు.

మంచి కుటుంబ కథా చిత్రాలతో హాస్యాన్ని మిక్స్ చేసి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారి వరుస విజయాలలో మాటల రచయితగా దివాకర్ బాబు గారిది కీలక పాత్ర. వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్స్గా హ్యాట్రిక్స్గా నిలిచాయి. ప్రతి సినిమా ఒక హైలైట్, అది మ్యూజికల్గా మహిళా ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాలు కూడా బోలెడనున్నాయి. ఆయన ఆస్థాన రచయితగా కూడా పేరు సంపాదించుకున్నారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 809-931-40-230 కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి లో ఈరోజు ఫేమస్ డైలాగ్ రైటర్ దివాకర్ బాబు గారి సినీ ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెండితెర చిత్రరాజం పాత్రల భైరవి సినిమాలో ఏ విధంగానైతే పింగళి గారు పద ప్రయోగాలు చేశారో, ఉదపదాల మాదిరిగా కొన్ని పదాలను వదిలారు. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కూడా దివాకర్ బాబు గారు ఊతపదాలతో చిత్ర విజయాలకు ఊతమిచ్చారు. మాయలోడులో హ్యాలీ మేనరిజం తగ్గట్టుగా భలే సంభాషణ రాశారు, ఆ పాత్ర బాగా పండింది. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాల్లో కూడా కొన్ని ఊతపదాలు, అలాగే మాయలోడి సినిమాలు అలిపాత్రకు, తర్వాత ఇలా ప్రతి పాత్రకు పెట్టినటువంటి ప్రతి సినిమాకు ఒక్కొక్క ప్రయోగం చేశారు మాటల ద్వారా. నిజంగా అవన్నీ కూడా జనాల్లోకి బాగా దూసుకెళ్ళాయన్నమాట, జనాలు ఎప్పుడు వాడుకునేటట్లుగా అయిపోయాయి. యమలీలల సినిమాల్లో అయితే హిమక్రీములు వంటి పదాలు కూడా మనం సినిమాల్లో ఎలా పాపులర్ అయ్యాయో మనందరికీ బాగా తెలిసింది. అలా సంభాషణ రచయితగా ఓ రేంజ్లో పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల ద్వారా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, చాలా పాపులర్ కూడా అయ్యారనమాట. మరి ఆయన వరుస చిత్రాలు అలా విజయం సాధించాయి అంటే వారందరి యొక్క కృషి చాలా చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే అంశం గురించి ఇంకా మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి.
2: స్వర్గాన ఉన్న మాత నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన, నీ మాటగా నేను చెప్పేది తల్లి. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం మాత.
3: చెప్పంక, అమ్మేం చెప్పిందో చెప్పు, చెప్పువా చెప్పువా చెప్పు చెప్పు.
2: చెప్తాను తల్లి చెప్తా.

నిజం చెప్పాలంటే ఆ సమయంలో వారి యొక్క ట్రెండ్ నడుస్తుందని చెప్పాలి. హాస్య చిత్రాల కథానాయకుడిగా వైవిధ్య నటన మేనరేజంతో ఆబాల గోపాలన్ అందుకున్న రాజేంద్ర ప్రసాద్ గారితో రచయితగా దివాకర్ బాబుది ఒక పెద్ద ప్రస్థానం. ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి దివాకర్ బాబుల యొక్క ఘన విజయం సాధించిన త్రయంగా ఇండస్ట్రీలో వరుస విజయాల చరిత్ర ఉంది. కొబ్బరి బొండం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు బాక్సాఫీస్ వద్ద కాసులు మరియు నవ్వుల మాటల వర్షాలే కురిశాయి. ఇక కమేడియన్ నటులు అలీగారి జీవిత సినీ జీవితంలో మరి ఒక గొప్ప మైల్ స్టోన్గా హీరోగా నిలబెట్టిన సినిమా యమలీల. తల్లి సెంటిమెంట్తో అందరినీ మరి కంటతడి పెట్టించాయి. కథ కథనం అన్నీ కూడా సమపాళ్లలో రంగరించిపోశారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అందులోని ప్రతి మాట హృదయాన్ని తాకుతుంది, ప్రతి పాట అందరినీ అలరించింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: హీరో జగపతి బాబుతో శుభలగ్నం ఆవిచ్చుగురు పెళ్లి పీటర్ పరిగరాగాలు తీసిన సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటికి అద్భుతమైనటువంటి సంభాషణ రాశారు. అలాగే హీరో శ్రీకాంత్తో దివాకర్ బాబు గారు కలిసి పనిచేసిన సినిమాలు కూడా చాలా హిట్ అయ్యాయి. ఆహ్వానం, వినోదం, ఇవన్నీ కూడా వినోదంతో తర్వాత కథపరంగా అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక టాలీవుడ్ లెజెండరీ జేమ్స్ బాండ్ హీరో కృష్ణతో మళ్లీ నెంబర్ వన్ అనిపించేలా తెర మీద డాన్స్ తో మెస్మరైజ్ చేశారు నెంబర్ వన్ సినిమాతో దివాకర్ బాబు గారు. మరి ఇలాంటి గొప్ప మాటల రచయిత, మరి గొప్ప దర్శకులతో పనిచేసినటువంటి, గొప్ప హీరోలతో పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. మరి ఆయన యొక్క ప్రత్యేక స్థానం ఆయనకుందన్నమాట. సో ఎప్పుడు కూడా పేరు కోసం ప్రాకులాడలేదు. ఆయన చేసినటువంటి పని మీదనే ఆయన ధ్యాసంతా, ఆయన చేస్తున్నటువంటి ప్రాజెక్టు మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉండేది. అందుకే దివాకర్ బాబు గారు కళాన్ని కళగానే కాకుండా జీవించే కళగా మలిచారు.

0: కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ కొత్త బంగారు లోకం సినిమా నుంచి కార్తీక్ పాడింది. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
0: మాటను వినసొంపైన వీణ మీటగా, పాటను అందమైన పూల బాటగా, శబ్దాన్ని మరింత లబ్ధిగా, స్వరాన్ని గాల్లో వరంగా, పలుకులను తరంగ చినుకులుగా మార్చే సాంకేతిక విప్లవ ఆవిష్కరణ మైక్రోఫోన్. మైక్రోఫోన్ గురించి పరిచయమే అవసరం లేదు, జీవితంలో ఒక భాగంగా మారింది. అయితే మరి మనం ఈరోజు దాని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాము అనేది ప్రశ్న. ఎస్, ఈరోజు దాని గురించి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. సృష్టికర్త, మైక్రోఫోన్ సృష్టికర్త ఈరోజు, మరి దాన్ని ఈరోజు అంటే దాన్ని సృష్టించినటువంటి శాస్త్రవేత్త పుట్టినరోజు సందర్భంగా మరి దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన జీవిత విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది ఒక్కరి సృష్టి కాదు, చాలామంది శాస్త్రవేత్తలు కలిసి చేసినటువంటి కృషి ఫలం మైక్రోఫోన్. మైక్రోఫోన్లో కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఒకరు భౌతిక శాస్త్రవేత్త, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చైతన్య స్ఫూర్తి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన స్ఫూర్తిగా మనం తీసుకుందాం, ఆయన స్ఫూర్తిగా ఆవిష్కరణలు జరగాలి. ఆయనని కాదు, శాస్త్రవేత్తల కృషి చాలా చాలా ఉంది కాబట్టి వారి స్ఫూర్తిని మనం కంటిన్యూ చేయాలి. వారి మాటలు, వారి జీవిత చరిత్రలు చదివి చైతన్యం అవ్వాలి.

0: ఉంటుంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
4: మన వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఈరోజు మైక్రోఫోన్ సృష్టికర్తల్లో ఒకరైన డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా మైక్రోఫోన్ యొక్క ఆవశ్యకత, మైక్రోఫోన్ చేస్తున్నటువంటి మాయ అంతా ఇంత కాదు, అందుకోసమని ఆయన పుట్టినరోజు సందర్భంగా చైతన్య స్ఫూర్తిలో ఆయనను చూసి మరి ఆయన జీవిత చరిత్ర, ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన చేసినటువంటి శాస్త్రానికి శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన చేసినటువంటి కృషి చూసి మరి మనం ఏం నేర్చుకోవాలి, తద్వారా ఏం మెసేజ్ పొందాలి, తర్వాత ఏమి స్ఫూర్తిని పొందాలి, ఎలా చైతన్యమివ్వాలి అనే అంశం గురించి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రాంగా మనం తీసుకున్నాం అనమాట. సమాచార ప్రసార మాధ్యమాల్లోనే కాక అను అణువున మైక్రోఫోన్ మాయ చేస్తున్న ఒక డివైస్. దాన్ని మొదటగా కార్బన్ మైక్రోఫోన్గా ఆవిష్కరించారు. ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తల్లో ఒకరు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్. ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. వినోదం సినిమా నుంచి ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగళగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: 1931 మే 16న జన్మించిన డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ ఒక ప్రయోగాత్మక శాస్త్రవేత్తగా రాణించారు. విద్యుత్ సంకేతాలు అనే సబ్జెక్టుపై విశేషంగా ప్రయోగాలు చేసి విజ్ఞాన శాస్త్రంపై అవిరళంగా కృషి చేశారు. అందులో భాగమే ఈ మైక్రోఫోన్ డివైస్. ఇది శబ్దాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చేటువంటి పని అన్నమాట. అలా ముందుగా ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చే డివైస్ కార్బన్ మైక్రోఫోన్ను ఆవిష్కరించారు కొంతమంది శాస్త్రవేత్తలు. అందులో ముఖ్యంగా కొంతమంది మాత్రమే

పేరుంది. దాన్ని మాడిఫై చేసి ఆధునీకరించి మైక్రోఫోన్గా సృష్టించింది మాత్రం మన ఎడ్వర్డ్ హ్యూస్. ఇది ఇవాళ్ళది చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులో ప్రాంతాలు మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు ప్రవాస భారతీయులు సాంప్రదాయ నృత్యాలు సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2వ దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్

మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత్ EU సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల CEO కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీ కండక్టర్ చిప్స్ AI రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో మూడో భాగంలో స్వీడన్ లోని గోతెన్బర్గ్ ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్ పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారంలో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరిక నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్ లో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వేడుకల్లో రాష్ట ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు, మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి
అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16 తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను

విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సీబీఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్దతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ వేళ జరిగే మ్యాచ్ లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: ఇప్పుడు విందాం సూపర్ హిట్ సాంగ్స్.

చిరంతన్ భట్ కంపోజిషన్లో హరిచరణ్ ఉమాంగ్ పాడిన పాటది. లిరిక్స్ అందించిన వారు శ్రీమణి. చిత్రం RX 100. ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి ఈ పాట.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపోత మధురం ఆలోచన.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము భీమల నాయక్ సినిమా నుంచి చిత్రపడింది

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృతాలని

కంచరిపాలెం, అశోకవనంలో అర్చన కళ్యాణం సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ టు సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయచెన్నయ్య. ముఖ్యాంశాలు. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సలహాదారు కేశవరావును చైర్మన్ గా నియమించింది. వార్తల వివరంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రూపాయి విలువ పతనమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని ప్రకటించి ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోనే రేట్లు పెంచడం ప్రజలను వంచడమేనని మండిపడ్డారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణను సాకుగా చూపి లీటరుకు 3 రూపాయలకు పైగా పెంచడం సామాన్యులపై పిడుగుపాటు వంటిదన్నారు. ఈ నిర్ణయం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి పేదలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ పెంచిన ఇంధన ధరలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై కేంద్రం తీవ్ర భారం మోపుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ఆరోపించారు. సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం చమురు ధరలు పెంచబోమని ప్రకటించిన కేంద్రం ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర 1000 రూపాయలు, ఈరోజు పెట్రోల్ ధరలను మీటరుకు 3 రూపాయలు పెంచడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతుందని శ్రీధర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక మీడియా కాన్క్లేవ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ తర్వాత తరానికి అవకాశం ఇచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. 10% జీడిపి దేశానికిచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, ప్రస్తుత జంజీ తరం తక్షణ ఫలాలను కోరుకుంటోందని అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉందని, రాహుల్ గాంధీకి ప్రధాని కావాలనే లక్ష్యం లేకపోయినా వికారాబాద్ సభలో తానే ఆయనను ఒప్పించానని వెల్లడించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీయే ఉంటారని, ఈ మేరకు కూటమిని ఒప్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో ప్రయాణికులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, పురోగతిలో ఉన్న నిర్మాణ పనుల నాణ్యతను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం, పార్లమెంటు కోఆర్డినేటర్ కూరిన శ్రీశంగౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, అభివృద్ది కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన 48వ ఈఈపిసి ఇండియా సదరన్ రీజన్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ఇంజనీరింగ్ ఎగుమతుల వృద్దిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని, గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఇంజనీరింగ్ ఎగుమతులు 7.5 బిలియన్ డాలర్లకు చేరాయని వెల్లడించారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు ఏఐ, రోబోటిక్స్ వంటి సాంకేతికతతో కూడిన ఎకోసిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ @_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గిరిజన ప్రాంతాల్లో లభించే ఇప్పు పువ్వును వారి ఆర్థికాభివృద్దికి ప్రధాన వనరుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్దం చేస్తోంది. సచివాలయంలో మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహువా ఫ్లవర్ ప్రాజెక్టుపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఇప్పపువ్వుతో లడ్డూలు, హెల్త్ ఫుడ్స్, హర్బల్ టీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి మహిళా సంఘాల ద్వారా ట్రైబల్ న్యాచురల్ ఫుడ్ బ్రాండ్స్గా అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానిస్తామని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2.5 లక్షల గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే అనిల్ రెడ్డి, ప్రొఫెసర్ వెంకటరామయ్యల ప్రజెంటేషన్ల ద్వారా దీని అమలుపై స్పష్టమైన వ్యూహం రూపొందించామని నాయకులు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మక్తల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
1: 48 కోట్లతో అనుగొండకు సంబంధించిన కొత్త ఊరిని తీసుకోవడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాదాపు 60-70% కొత్త లేఅవుట్ అయిపోయింది. ఆ ఊరిని షిఫ్ట్ చేసే కార్యక్రమం. ఈ అంకెల్పల్లి దాదాపల్లి కూడా 23 కోట్ల 49 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ ఫైనల్ క్లియర్ తీసుకున్నాం. టెండర్ ప్రక్రియ ముందుకు పోతా ఉంది.
0: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధులతో పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం వంటి పనులు చేపడతారని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుల పరిశీలన కోసం కేంద్ర అధికారుల బృందం ఇవాళ కరీంనగర్లో పర్యటించి స్థానిక అధికారులతో సమావేశం కానుందని పేర్కొన్నారు. దేశ హితం కోసం, జనహితం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పనిచేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతి వేసవి శిక్షణ శిబిరం ముగింపుత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
2: జనహితం కోసం భవిష్యత్తులో ఈ దేశం ఎదుర్కోబోతున్నటువంటి అన్ని రంగాల్లో రాబోతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని పొదుపు మంత్రం వైపు డ్రైవ్ చేసిండ్రు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా ఈ రోజు నుంచి ఈవీ వెహికల్ వాడాలనుకుని నిర్ణయం తీసుకుని దాంట్లో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్లో ట్రావెల్ చేయడం ప్రారంభించినాం.
0: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకె దయాకర్, ఎస్ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి సభ్యులుగా, జీఐడి పొలిటికల్ సెక్రటరీ కన్వీనర్గా ఉంటారు. ఉద్యమకారుల గుర్తింపునకు స్పష్టమైన ప్రమాణాలను రూపొందించి జాబితాను సిద్దం చేయడం, వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వానికి సిఫారసు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. వనపర్తి జిల్లాను 2026 చివరి నాటికి క్షయరహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి తెలిపారు.
3: టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుండి 53 గ్రామ పంచాయతీలను హైరిస్క్ దీని కింద తీసుకోవడం జరిగింది. మనకు ఆల్రెడీ గత సంవత్సరం 57 గ్రామ పంచాయతీని టీబీ ముక్త పంచాయతీగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 53 గ్రామ పంచాయతీల్లో కూడా హైరిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్లి వాళ్లకు మొబైల్ ఎక్స్రే ద్వారా టెస్ట్ చేసి లక్షణాలు ఉన్న వాళ్ళకి తిండ పరీక్ష చేసి వాళ్లకు ట్రీట్మెంట్ పాట్ అందించి 53 గ్రామ పంచాయతీలని కూడా నెక్స్ట్ సంవత్సరం లోపల టీబీ ముక్త గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేయడానికి మనం అంత కృషి చేస్తున్నాము.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఆధునీకరణ, అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 57 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షూటింగ్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూలు గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం విద్ భారతి. షోటం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. శ్రోతలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న షూటింగ్ కార్యక్రమం వచ్చేసింది. మరి మేము అడిగే ప్రశ్న మా దగ్గర ఉంది, సమాధానం మీ దగ్గర ఉంచుకోండి. ప్రశ్నను సరిగ్గా వినండి. 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు? ప్రశ్న ఇంకొకసారి చదువుతాను. 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు? మీకు ఇంకా ఆన్సర్ తెలిస్తే వెంటనే ఇందాక చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు

ఏఆర్ రెహమాన్ సురేష్ పీటర్ పాడిన పాట అది. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు అనే ప్రశ్న వేశాం. అయితే మరి ఎవరికి చిక్కకుండా దొరకకుండా మనం ప్రశ్న వేసినట్టుగా అనిపిస్తోంది. సో కొంచెం అరుదుగా కొంచెం కాంప్లికేట్గా మీ మెదడుకు పదును పెట్టేట్టుగా అడగాలని కొంచెం అలా ట్రై చేశాను, కానీ ఎవరు కూడా సరైన సమాధానం పంపలేదు. దాదాపు 40-50 మంది శ్రోతలు ఆన్సర్ చేశారు, చేసిన వాళ్ళలో ఎవరు కూడా సరైన సమాధానం చేయలేదు. సరైన సమాధానం అమృత కృష్ణమూర్తి, వీరు బహుమతి పొందారన్నమాట. అందరూ కూడా అభినందన తెలిపారు. సో మహిళా లోకానికి ఒక సవాలుగా విసిరారు, స్ఫూర్తిగా నిలిచారు ఆవిడ. మనకి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఆ ప్రశ్న కూడా ఎలాంటిది అంటే, ఒక పాట చరణం వినిపిస్తాను, ఆ పాట ఏ సినిమాలోనిది చెప్పండి. పాట చరణం సరిగ్గా వినండి.

అదన్నమాట. ఆ చరణం ఏ సినిమాలోనిది, ఆ పాటకు సంబంధించినటువంటి చరణం అది. ఆ చరణం ఆ పాట ఏ సినిమాలోనిది మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాసుగా తెలిపోదాం. ఈ పాట వచ్చేస్తుంది ఇప్పుడు. రోజా సినిమా నుంచి ఇది

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైం లో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402-32408 నంబర్కు వాట్సాప్ చేయండి. మనము ఇందాక ఒక చరణం వినిపించాము, ఆ చరణము సంబంధించినటువంటి పాట ఏ సినిమాలోనిది అని ప్రశ్న వేశాము. సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. చాలా మంది శ్రోతలు ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ మెదడుకు పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మీకు సాంగ్స్ నాలెడ్జ్ చాలా ఉంది కాబట్టి అని చెప్పేసి రేర్గా ఇలా వేశాను. ఆ పాటకు సంబంధించినటువంటి పల్లవి వినిపిస్తాను.

అదే విషయం ఆ పాట అన్నమాట. ఏ సినిమాలోనిది అని అడిగాము, ఎవరు కూడా సరైన సమాధానం పంపలేదు. అది నేను మా ఆవిడ చిత్రం నుంచి ఆ పాట. ప్రశ్న మరొకటి వచ్చేస్తుంది, ఇది మీరందరూ చెప్పేస్తారు. 2011 ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? ప్రశ్న మరొకసారి, 2011 ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది మీకు అందరికీ అందుబాటులో ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను.

కీరవాణి సంగీతంలో వేటూరు గీతం, అది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్య, చిత్రం పెళ్లి సుందరి. మేము అడిగినటువంటి ప్రశ్న 2011 ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది అని ప్రశ్న అడిగాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది ఆన్సర్ చేశారు. ఇన్ టైంలో ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు కరెక్ట్గా పంపిన వాళ్ళు బాలకృష్ణ, నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, నందిపేట నుంచి ఎం వెంకటేష్, అలాగే ఇంకా వీరు ఫిర్యాదుగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, దమోజ వెంకటాచార్య వరలక్ష్మి, కృష్ణమ్మ మధు శ్రీవాణి, నేహాన్ రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి, వర్షిత్, సాయి, రితిక్, పండు, చిత్రియాల గ్రామం నుంచి, గణేష్, వేదవతి, నిజాంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా వెరీ భావన, వీరు అడ్రస్ పంపలేదు. అలాగే వీరు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, తర్వాత భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుంచి, ఇంకొక కొంతమంది శ్రోతలు సరైన సమాధానం పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య వారి కుటుంబ సభ్యులు, ఇంకా రామారావు దర్పల్లి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి కొండ రాజేశం, రాజేష్, రమ్య, ప్రవీణ్ వారు, తర్వాత మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, పులిపాటి వెంకటేష్ మహబూబ్నగర్ జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీశ్మల

సంతోష్ కుమార్ నితిసంతోషిణి అంబాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణము వగ్గ శివయ్య ముంత పెద్దన్న అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్ సార్. సిహెచ్ చోడవరపు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి ఆర్ఎఫ్ సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి తర్వాత వీరు సహజ సాహితీ బ్యాంక్ కాలనీ నిజామాబాద్ జిల్లా నుంచి బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూర్ నుంచి కూడా కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్ నుండి వీరు ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్గండ్ల శేరిలింగంపల్లి హైదరాబాద్ నుంచి పానుగంటి రవి గౌడ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా

అంతర్జాతీయ రసాయన సంవత్సరంగా ప్రకటించిందన్నమాట. ఇది సరైన సమాధానం. సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ కూడా అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324 08 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం విద్యుత్వారతి 102.8 మెగాహెర్ట్స్ షో టైం కార్యక్రమంలో. చాలా ఉత్సాహంగా శ్రోతలు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వారందరికీ థ్యాంక్స్. స్పెషల్గా మనం అడిగినటువంటి ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే చాలామంది ఆన్సర్ ఇచ్చారు, అందులో సరైన సమాధానం పంపిన వాళ్ళే మాత్రం చదువుతున్నాను. సరైన సమాధానం పంపిన వారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్ లావణ్య కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. మరి చాలామంది శ్రోతలు పార్టిసిపేట్ చేసినప్పటికీ సరైన సమాధానం అంటే కామన్గా ఒకటి అనుకుంటారు, అది మాత్రమే చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఏఐలో మనం వెళ్ళినప్పుడు అది సరైన సమాధానమా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్. అదేవిధంగా ఏకనాథం మంగ పార్సిగుట్ట హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత ఇంకా చాలామంది ఆన్సర్ ఇచ్చినప్పటికీ కరెక్ట్ ఆన్సర్ మాత్రం వీళ్ళు మాత్రమే ఇచ్చారు. సో వీరందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. సరైన సమాధానం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, ఎస్ చెప్పేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే ఆంధ్రప్రదేశ్. సో ప్రశ్న సరిగ్గా వినేసి మరి మీరు సరైన ఆన్సర్ చేస్తే బాగుంటుంది. ఎనీహో, మొత్తం మీద షోలో చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు వీరందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం, పాట చివరిది వచ్చేస్తుంది, వినండి. కిలాడి సినిమా నుంచి

0: ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం విత్ భారతి 102.8 మెగాహెడ్స్. ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం. ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం శక్తిశీలి కార్యక్రమం.

పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీర్వాణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆర్చరీ ఛాంపియన్షిప్ విజేత సీతల దేవి సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుందాం.

జులై సినిమా కోసం అద్దనస్వామి పాడిన పాట అది. గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మీరు వింటున్నారు శక్తిశీలి కార్యక్రమం. ఆర్చర్ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శీతల్ దేవి 2025 ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పథకం సాధించిన ఏకైక మహిళగా రికార్డును నెలకొల్పింది. వింత ఏంటి, విశేషం ఏంటంటే పథకాలు ఎవరో ఒకరు సంపాదిస్తారు అనుకుంటాం, కానీ తనకు అంగవైకల్యం. ఆమె పట్టుదల ముందు అంగవైకల్యం ఓడిపోయి విజేతగా నిలిచి భారతీయ త్రివర్ణ పతాకాన్ని శిఖరంపై నిలిపారు. అందుకే ఆమె వార్తల్లో నిలిచారు. ఆమె సక్సెస్ జర్నీ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ఏంటి ఆ విశేషాలు, అవి తెలుసుకుందాం. వింటూ ఉండండి. మీరు వింటున్న పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా కోసం కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడింది.

కొంతమందికి జీవితం పుట్టుకతోనే పోరాటం, శారీరక మానసిక వైకల్యంతో ఎన్నో పరిమితుల మధ్య వారు జీవించాలి. అయితే ఆ వైకల్యమే చిన్నబోయేంత అనితర సాధ్యం చేసి విజయం సాధించారు, సాధిస్తూ ఉన్నారు కొంతమంది మహిళలు. ఎన్నో సవాళ్లు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, వాటన్నింటినీ అధిగమించి ముందుకు దూసుకువెళ్తూ ఉన్నారు. పారా క్రీడాకారులుగా అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శీతల్దేవి గారు.

మీరు విన్న పాట కలర్ ఫోటో సినిమా కోసం అనురాగ్ కులకర్ణి కాలభైరవ పాడింది. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమంలో ప్రముఖ ఆర్చరీ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సక్సెస్ జర్నీ, ఆమెలో ఉన్నటువంటి పట్టుదల, ఆ ఆట పట్ల ఉన్నటువంటి, ఆ క్రీడ పట్ల ఉన్నటువంటి ఆమె మక్కువ, తర్వాత తనకు అంగవైకల్యం ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా మరింత ఆత్మవిశ్వాసంతో ఆమె సాధించిన విజయం నిజంగా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుంది. కాబట్టి ఆమె గురించి మనం చెప్పుకోవడం ఎంతో ఎంతో సంతోషం అన్నమాట. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మరి శీతల దేవికి అంత గొప్ప క్రీడాకారిణికి పుట్టుకతోనే తనకి రెండు చేతులు లేవన్నమాట. అయితేనే ఆత్మవిశ్వాసాన్ని తోడుగా, సంకల్పాన్ని బాటగా,

దీక్షని తన లక్ష్యంగా చేసుకుని లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదించి ప్రపంచానికి సవాల్ విసిరింది. అంగవైకల్యం ఏది కూడా అడ్డుకోలేదు, ఆత్మవిశ్వాసం తోడైతే అని నిరూపించి ఎంతోమంది మహిళా మనులకు స్ఫూర్తిగా నిలిచారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: కార్యక్రమంలో మెరుగున్న పాట పెళ్లి సందడి సినిమా నుంచి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను

వివిధ భారతి 102.8 MHz తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆర్చరీ పట్ల ఆమెకు ఎనలేని ఇష్టం. ఎలాగైనా గోల్ సాధించాలనుకుని చేతులు లేకున్నా కూడా కాళ్లతోనే చేతులుగా మార్చుకుని చెట్లు ఎక్కారు, కొండలు ఎక్కారు, గుట్టలు ఎగబాకారు. తన చుట్టూ ఉన్న పరిమితులను, తర్వాత ప్రతికూల పరిస్థితులను సవాళ్లుగా చేసుకుని ఆర్చరీలో శిక్షణ తీసుకున్నారు. అకుంఠిత దీక్షతో సాధన చేశారు. అలా విశ్వవేదికపైన వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ ఛాంపియన్గా గోల్డ్ మెడల్ సాధించారు. అది ఆమె సాధించినటువంటి విజయం అన్నమాట. ఆమె సాధించిన విజయం కాదు, భారతదేశం సాధించిన విజయం. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద అంగవైకల్యంతో బాధపడుతున్న వారి ఆనందం ఆమె కళ్ళల్లో చూశారు. ఆమె విజయాన్ని తన విజయంగా, తమ విజయంగా మార్చుకున్నారు అందరూ కూడా. అంతటి స్ఫూర్తివంతురాలు మన శీతల దేవి గారు.

అంటూ నీ పక్కనే వరంటూ చేస్తాం వీళ్ళకొచ్చే డౌట్ కి కాసే చెప్పాలి లేటుకి కాళ్ళే పట్టాలి నేటుకి గుచ్చేటి చూపురో సర్చింగ్ అప్రో పాస్వర్డ్ మార్చాలి.

0: టూ సినిమా కోసం డేవిడ్ సైమన్ పాడిన పాట అది. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగాహెర్ట్స్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట జాతిరత్నాల సినిమా కోసం రామ్ మిర్యాల పాడింది. శక్తిశీల కార్యక్రమంలో శీతల దేవి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అనేక వేదికలపై తన వైకల్యం దాటి పథకాలు అందుకుంటున్నప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, నిలుస్తూ ఉన్నారు కూడా. ఆమె కళ్లల్లో

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూలు గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శీతల్దేవి గారు 2007 జనవరి 10 జమ్మూ కాశ్మీర్లోని కిప్వార్ జిల్లాలో జన్మించారు. ఆమె ఫోకోమెలియా కారణంగా 2 చేతులు లేకుండా జన్మించారు. 2019 ఆమె కిస్త్వార్లో జరిగిన ఒక యువజన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమెను భారత సైన్యం రాష్ట్రీయ రైఫిల్స్ యూనియన్ గమనించింది. దీంతో సైన్యం ఆమెకు ఈ విద్యను నేర్పించాలి అని చెప్పేసి ఆమెలో ఉన్నటువంటి పట్టుదలను చూసి ఆమెకు మద్దతు ఇచ్చారనమాట. వైద్యం అందించడానికి కూడా సహాయం చేశారు. అయితే ఆమెలో పట్టుదల రావడానికి గల కారణం వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క మిత్రులు, తర్వాత కుటుంబ బంధువులు అన్నమాట. చేతులు లేకుంటే ఏంటి, మనం నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఆమెకు అలా ఆత్మవిశ్వాసం బాగా పెరగటం వల్ల శిక్షణ తీసుకున్నారు. శిక్షణ తీసుకుని భారతదేశం తరఫున ఆమె పారా ఒలింపిక్స్లో ఆట ఆడారు. సో ఆర్చరీ ఛాంపియన్షిప్గా విజేతగా నిలిచారు. అలా అందరికీ స్ఫూర్తిగా నిలిచినటువంటి శీతల్దేవి గారు ఎందరికో అంగవైకల్యం గల వారికి ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:48 ముంబై నుంచి రిలే ఇప్పుడు మళ్లీ సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమం మిమ్మల్ని పలకరిస్తుంది. సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ
1: జరూరీ బాతే
2: ఏక్ వ్యక్తి యా పరివార్ కి చిట్టియా ఏక్ మహీనే మే ఏక్ బార్ హీ షామిల్ కీ జాయేంగీ.
1: एक चिट्ठी में केवल अपने परिवार के नाम लिखें, दूसरे शहर के दूसरे व्यक्तियों के अपने दोस्तों के नाम नहीं लिखें, इन्हें शामिल नहीं किया जाएगा.
2: हम अपने हर श्रोता की चिट्ठियों को शामिल करने की पूरी कोशिश करेंगे, पर इसमें समय लग सकता है, कृपया धैर्य बनाए रखें.
3: और हाँ, हस्तलिखित चिट्ठियों को प्राथमिकता दी जाएगी, कृपया सील ठप्पे वाले और छपे हुए पोस्टकार्ड ना भेजें. अंतरदेशीय नहीं, केवल पोस्टकार्ड भेजें. और ये चिट्ठियां आपको भेजनी कहाँ है?
1: कार्यक्रम मन चाहेगी,
2: विविध भारती राष्ट्रीय सेवा,
3: पोस्ट बॉक्स नंबर 19750, मुंबई 400091.

కార్యక్రమంలో ముందుగా సీతాకోకచిలుక సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా చక్రంపల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్, కోటేశ్వర్ పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లత మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం ముందుగా.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం పెద్దబాబు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వెన్నుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి చాప భువనేశ్వర్ భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంక్ దాసర్ రాజేశ్వర్ లలిత అక్షర బండి శివాజీ చంద్రకళా సహస్ర పద్మ శ్రీహర్షిని మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోలీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
5: అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మొహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, మొహమ్మద్ బుర్హానుద్దీన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట కలిసిందామ్రా సినిమాలోని పాటను కోరుతున్నారు. మరి వారి కోసం ఈ పాట వినేద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట ఆర్మూర్ రామ్నగర్ నుండి మీరాబాయి గంగాధర్ శ్రీనివాస్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట గుండమ్మ కథ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

అభిరుచి కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట స్వయంవరం సినిమాలోనిది. కోరిన శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, మన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో చివరగా వినబోయే పాట 8 వసంతాలు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్ వసంత, భారతి, శ్రీరామ్ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం చివరగా ఈ పాట వినిద్దాం.

విన్నపాటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0

0: 2.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
8: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
9: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
10: చెప్పండి.
11: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
10: కానీ నేను ఎందుకు?
11: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
10: డిజిటల్ అరెస్ట్?
11: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
10: ఇంత డబ్బా?
11: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
10: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
12: హలో మమ్మా.
10: హాయ్.
5: RBI అంటుంది,
10: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
13: ప్రకటనలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45 దాటి 52 సెకండ్లు. సినీ రంజనీ కార్యక్రమం

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం సినీ రజనీ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. సినీ రజనీ కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా లాస్టిక్ లాంటి వచ్చే కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిప్టోక్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయచెన్నయ్య. ముఖ్యాంశాలు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమ్రవెల్లి రైల్వేస్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ

0: జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తల వివరంగా, తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి విమానాశ్రయ తరహా వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 100% పనులు పూర్తి చేసుకున్న కొత్త కొమురవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని మలక్పేట్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 720 కోట్ల రూపాయలతో, నాంపల్లి రైల్వే స్టేషన్ను 350 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కొనియాడారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఘనంగా జరిగిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ వైద్యశాలల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామిడి జన్యు సంరక్షణలోనూ అధిక ఫలసాయం పరిశోధనల్లోనూ సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రం విస్తృతమైన సేవలందిస్తోందని వ్యవసాయ సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి అన్నారు. పరిశోధన కేంద్రంలో మామిడి రకాలు, వివిధ రకాల మొక్కలు, పరిశోధన కేంద్రం చేస్తున్న వివిధ పండ్ల మొక్కల మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ భగవాన్ మాట్లాడుతూ,
1: ఈ సంవత్సరం యావరేజ్ 10 నుంచి 15 రకాల మామిడి రకాలని దేశం నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ నాటడం జరిగింది. అందుకే దీని ఒక ఫీల్డ్ జీన్ బ్యాంక్ గా మనం కన్సిడర్ చేస్తాము. దేశంలోనే ఫ్రూట్ రిసెప్షన్ సంగాడి 2వ స్థానంలో ఈ ఫీల్డ్ జీన్ బ్యాంక్ ఏర్పరచుకుంది.
0: మామిడి మేళాలో 300కు పైగా మామిడి రకాలను, మొక్కలను మేళాలో ఉంచారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం ముఖ్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ కె మౌనిక, ఉపకులపతి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ విషయం తెలిపారు. ఈ పుష్కరాలకు హాజరయ్యే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ఈరోజు హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన 10 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన సహాయాన్ని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. 10 మంది సభ్యులకు అందరికీ కలిపి సుమారు 50 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపురం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే R&R ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఈరోజు ఆయన కలిశారు. దేశంలో ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ ట్యాంకులను సరిగ్గా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించడానికి ఈ రోజును పాటిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా

0: పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతో సంఘటితంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తంగళ్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రజిత మాట్లాడుతూ,
1: జ్వరం వచ్చిన వెంటనే స్వయంగా మందులు వేసుకోవడం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యులను సంప్రదించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దోమలను అరికట్టుగా డెంగ్యూను దూరం పెడదాం.
0: హైదరాబాద్లో జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యునైట్ యాక్ట్ ఎలిమినేట్ అనే థీమ్తో విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీధర్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సంగారెడ్డిలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డెంగ్యూ నివారణకు ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచకుండా చూడాలన్నారు. మహబూబాబాద్లో డెంగ్యూ నివారణ ర్యాలీ జరిగింది. డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని, ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తేనే నియంత్రించడం సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రవి రాథోడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో జనగణన 2027లో భాగంగా గృహ జాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: మన జిల్లాలో ఇప్పుడు హెచ్ఎల్ఓ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎంత మంది ఉన్నారు, ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందరూ ఎన్యూమరేటర్స్ ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళే ఒక జాబితా తయారు చేసి ఇంటింటికి వెళ్ళి ఫస్ట్ నంబర్ నుంచి స్టార్ట్ చేసి తిరిగినాక డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అందరూ సహకారం చేస్తున్నారు. కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకు
0: రాష్ట్రంలో రైతాంగం పండించిన వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమరవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కథితం యత్ వైశ్విక సమాహ్వానాన్ నివారణాయ విశ్వసనీయస్య భవిష్యస్య కృతే సజ్జతాయాః చ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం భారత నెదర్లాండ్స్ దేశౌ సహభాగిత్వం కుర్వంతౌ స్తః. భారతమవసరాణాం భూమీతి వర్ణితం. సేనాధ్యక్షేణ జనరల్ ఉపేంద్ర ద్వివేదినా పాకిస్తానం భయోత్పాదకేభ్యః ఆశ్రయం ప్రదాతుం భారతస్య విరుద్ధం కార్యాచరణాయ చ సావధానం కృతం. పశ్చిమబంగసర్వకారేణ 11,000+ ప్రదీయమానానాం జాతిప్రమాణపత్రాణాం పునః సత్యాపనం కర్తుం ఆజ్ఞాపితం. CBSE ఇత్యనేన 12వ కక్షాయాః ఛాత్రాణాం కృతే ఉత్తరపత్రాణాం ద్విస్తరీయ పునర్మూల్యాంకన ప్రక్రియా ఘోషితా. అపి చ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడాయాం అద్య బ్యాంకాక్ నగరే ఉపాంత్యచక్రీయ క్రీడాయాం మలేషియా దేశస్య యుగలం పరాజిత్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తథా చిరాగ శెట్టి ఇత్యేతయోః భారతీయ పురుష యుగలం అంతిమస్పర్ధాయాం ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య వదత్ యత్ భారత్ నెదర్లాండ్స్ దేశ

0: స్వామి కృష్ణ దేవదేవ, ఇదే నమస్కారం స్వామి.
1: చంద్రగవర్ధిల్లుమి కాని మా యొక్క స్థాపితమైన వరక నగరము.
0: అవును,
1: మా జనజనకులైన దేవకి వసుదేవులు
0: దేవుడు.
1: అలా కాకుండా యనుమా నగరు అష్టభార్యలు
0: భార్యలు
1: వలసి వచ్చిన వరకాదలు కొద్దువనే లేదు, కానీ మా భూదక్షితి ఇలాంటిగా ఉన్నారు.
0: ఆవిడమా స్వామి.

0: ఏమిటి తల్లి?
1: రామడు
2: కానీ నా చక్రధరుడు, నా ఏడుగురు సమతలు, నా చక్రంలో చీరల బోడలు, రెండేల బోడలు పెట్టుకున్న సొమ్ముల బోడలు
0: అమ్మా
2: అంత సత్కారం.
0: అలాంటి అనకూడదమ్మా, అక్కైనా పెద్దది రుక్మిణీదేవి. ఆ నీ సముదర్యం ఉంటే నీకే ఉండే అట్ల కోరి నిన్నంత కూడదమ్మా వలదు తల్లి.
2: సరే ఇప్పుడే మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడదురా
0: చిత్తము తల్లి.
3: చెల్లెలా చల్లవరదు నువ్వు.
2: నా చక్రంలో మీ ఏడవరు సమతలు, నా లావణ్యము, నా రాజుల బోలరు, నా చీరల బోలరు, నా రవితల బోలరు పెట్టుకున్న కాదు సుగల బోలరు
3: ఎవరు లేరా?
2: అవును
3: నీవే.

0: μου καλωθεί.
1: Έλα κουρνά.
2: ఇప్పుడైనా అని సత్యభామ రుక్మిణి కృష్ణుని సన్నిధానికి ఇరువురైన వెంచేస్తున్నారు.
1: నమస్కారం
3: చల్లగా వద్దీ మీ కారి ఎలా వచ్చారు?
1: వచ్చాము స్వామి.
3: అలానా

0: స్వామి
1: ఏమిటి? ఇరగురైన వాదులాడుకొని నా చక్రధనం అంటే నా చక్రధనం అని మీరు ఇనస్క్రబు చేసుకుంటా మీకు న్యాయము కాదు సుమా. ఎవరో ఓపిక పట్టినా చాలా సంతోషకరముగా ఉండును కదా
0: స్వామి. కావున అక్కయ్య చాలా నన్ను దెబ్బలు కొట్టి చాలా తిరస్కరం స్వామి
1: అన్నాడా విన్నాను కానీ మూడో గడియ ఆగుమి. మూడో గడియల లోపల సత్యభామ ఏలానో గర్వపాలనం నేను చేయగలను. శ్రీ గోపాలకృష్ణ మహారాజుకి.

అనేది నాకు చాలా సంతోషకరము. కానీ నీ వచ్చినటువంటి సువార్తలు ఎలాంటివో నాతో దాచకుండా విన్నవించాను అన్నయ్య.

0: అన్నయ్య
1: దర్శనము చాలా నాన్నలాయను, మీ దర్శనము లేక మిమ్మల్ని కనుగొనుతందుకు వచ్చిన తమ్ముడా.
0: అలానా సరే, నువ్వు వచ్చిన సువార్తలు ఇవ్వాలని నువ్వు వింటాను.
1: నాకైనా గానీ యుద్ధము కావాలి, నాకైనా గానీ శిలుము, ఆ ముసలి యుద్ధముకు శిలుము వచ్చినగా, శిలుమైనా గానీ ఊడిపోవాలంటే నాకు యుద్ధము కావాలను తమ్ముడా.

0: అందరేనే గాని మిత్రులు ఉన్నారు గాని శత్రువులు లేరని అంటున్నావు గాని నాకైనా ఎవరు లేకుండా గాని నువ్వు నాతో యుద్ధము చేయవలను కృష్ణ పరందామా గాని
1: నీ అనుమాట విచిత్రముగా ఉన్నది. ఎవరు లేకుండా నేనేందుకు యుద్ధం చేయలేను? సరే అన్నయ్య, నీవు ఏనాడైతే యుద్ధము కోరావో మూడో గడి ఆగుమి యుద్ధము చూపిస్తాను. శ్రీ గోపాలకృష్ణ మహారాజుకి అన్నయ్య బలరామ దేవుడికైనా గర్వము అనంచాలంటే వైభవంతో చిన్న పొందిన వాడు శ్రీ ఆంజనేయుడు. నా యొక్క మహిమతోనైనా ద్వారకు రప్పించి ఇలా గర్వపడే వారినైనా శిక్షించగలనని చెప్పి శ్రీ గోపాలకృష్ణ మహారాజుకి
0: జై శ్రీరామ్.

0: రామచంద్ర, నాడైనా సీత విరాటినైనా తీసుకుపోయినప్పుడు నీ దర్శన భాగ్యము కలిగినదంటే నేటి వరకైనా నీ దర్శన భాగ్యము లేదు. ఈనాటికైనా పిచ్చి వాణిలాగి మతి భ్రమించిన వాణిలాగా ఈ యొక్క రాజ్యములు దేశంలోని భూమండల మద్దతు తినుస్తున్నాయి. గాని ఈ యొక్క ప్రాంతం ఏమిటో నాకైనా ఏ మాత్రము తెలియకబడి ఉన్నదే. ఇది ఏమి చేయవలేను స్వామి
1: నారదాయ్యనములు
0: స్వామి
1: అంజనేయ, నీవైనా ఇక్కడైనా బాగా కేజించుకుని వేడుస్తున్నావు. ఇది లంక కాదు స్వామి అంజనేయ. ద్వారకా నగరి అంటారు.
0: ద్వారకా నగరి పరిపాలించే వాళ్ళు ఎవరు స్వామి?
1: బలరామదేవుడు. బలరామదేవుడు
0: బలరామదేవుడా?
1: అవును.
0: శ్రీరామచంద్రుడు ఉండగా బలరాముడు ఎంతటి వాడు స్వామి? వాడైనా యొక్క అయోధ్యలో అయినా ద్వారకాపురి పట్టణం లోపల శ్రీరామచంద్రుడు ఉండగా బలరాముడు ఎవడైనా వాడైనా ఉంటే వీరుడే గనక అయితే వాడినైనా యుద్ధమునకు రమ్మని చెప్పుమి, లేదన్నా వాడు యుద్ధంలోకి రాకపోయినా నబలాన్ని పేరు పరుచుకోండి అక్కడే బతికి జీవించమని చెప్పాడు.
1: తమ చెప్తాం స్వామి. స్వామి బలరామదేవ, నిన్నైనా గాని మన ద్వారకా నగరికైనా గాని కోతిపిల్ల వచ్చాది. ఆ కొనలు చెట్లు అన్ని మొదలు కింద మీద చేసేది. బలరామ దేవుడైనా యుద్ధంకు రమ్మని చెప్పాడు.
2: సరే నారదా, నీవైనా వెళ్ళు. నీవెవరు?

0: ఏమిటి?
1: మహాబల పరాకుణమే బల రామదేవుడనగా నీవు మాత్రము ఇలా కీర్తమైన భూమిదారులపైన మూర్తిలియు ఈ కొండనైనా విప్పుడ పెట్టుకుని నన్ను జ్ఞాపకము చేస్తున్నావు ఎందుకన్నయ్యా?
2: అలాగేనా, క్షమా

0: తమ్ముడా కృష్ణ
1: అన్నయ్య,
0: నా గర్వమైన గారి ఈడికి అంగినది నాకైనా గాని నా వీపు మీదకి వెళ్ళైనా నా కుండను తీసేసి నన్ను రక్షించు తమ్ముడా.
1: సరే అన్నయ్య, ఎప్పుడైతే నీ గర్వమైన నాకు గర్వ పరాయణమయ్యానని చెప్పన్నావో ఈనాటికి మరల ఎప్పుడైనా యుద్ధము కోరావు కదా?
0: కోరాను తమ్ముడా, నా గర్వం అంగినదని చెప్పినా కదా.
1: సరేను, శ్రీ గోపాలకి సమారాజుకి. కానీ యుద్ధమా
0: ఏమిటి?
1: వైకుంఠము లోపల నా యొక్క దానదాసుని వంటి ఎవరనగా వినత కుమారుడైన ఆ యొక్క ఎవరు మా యొక్క గరత్మంతుడు,
0: గరత్మంతుడు
1: గరత్మంతుడు సన్నిధానకు వెళ్లియో గరత్మంతుడి అయిన ఒక చిన్నని పని చెప్పేదగాక. ఓయ్ గరుడా,

0: త్యాగి, నీకు చెప్తానని వచ్చాను గరుడా, ఒక చిన్నని పని కలలోయి.
1: ఆలటి కదా పుండరీకాక్ష.

0: ఇంతని కోతి పిల్ల వచ్చాది, అక్కడ వెళ్ళియు, నా పేరు చెప్పి అలా నీవు ఆ వారిని రమ్మనకూడదు. ఎందుకనగా మా అన్నయ్య బలారామ దేవుడి పేరు చెప్పలేను, చెప్పియు వాణ్ణ యొక్క ఎవరు ఆ వారి తీసుకొని రావాలి. అదే పని
1: ఆనండి మహాత్మా కోటి జాతి.

0: వచ్చినము లోపలైనా గాని ఆ వారి దగ్గరికి పోయినా గాని నా పట్టు పగ్గాలతో నేను కట్టేసుకుని తీసుకుని వస్తాను మహాత్మా. వానరా
1: ఎవరు స్వామి?
0: మీరు నీవైనా గాని ఏమన్నావు? ఇక్కడ వనమంతా చంద్రబిందులు చేసినవు, నీ ఏమన్నావు కోసం?

గోలతోనైనా అదిరించి బెదిరించైనా బెదిరిస్తున్నావు. నీకు ఇది సుగుణమా? నీకు ఇది మర్యాద అవుతున్నదా స్వామి? వాడైనా బలరాముడు వాడికి చేతగాక నా చేతిలోనైనా ముప్పు తిప్పలు పడి దెబ్బలు తిని వెళ్లిన వాడు మళ్ళ నిన్ను తొలించినాడా? వీడి గరుడి గర్వం అంచెలా? నేనైనా వీడి రెక్కలు బ్రొక్కలన్నీ గిరిచేసి వాడి సభలో తండితే పడేటట్టుగా చేసేదగాక.

0: నా గర్భం అన్నదికే తోలేసినావు స్వామి, ఇప్పటికైతే నా గర్భమంగినది, నన్ను క్షమించి నన్నైనా లేపుండే స్వామి.
1: సరేను, నీవు ఎప్పుడైతే నీ గర్వం పరాయమయ్యాదని అంటున్నావో ఇప్పుడు మాత్రము నా అమృతాస్త్రముతో నీకైనా రెక్కలు వచ్చినట్టు చేస్తాను. ఈ తక్షణం లోపల మరలనైనా ఆంజనేయ సన్నిధానికి వెళ్ళయు. ఇక్కడ మాత్రము ద్వారకనైనా పుడబాసి ఇక్కడనైనా రామవతారమైన ఆంజనేయ చూచడానికి నేను విజయముంచి ఉన్నాను.
0: సరే,
1: మాత్రం మరల వెళ్లి ఆంజనేయ తీసుకొని రండి.
0: సరే ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రుడు రమ్మన్నాడు, నీకు దర్శనం ఇస్తున్నాడు స్వామి. నేను ఈ మాట నీకు విన్నవిస్తున్నా, నేను వెళుతున్నాను మాత్మా, రండి.
2: ఇంతవరకు మీరు సత్యభామ గర్వభంగం చిన్ని యక్షగానం విన్నారు. వినిపించారు గడ్డం రాఘవుల బృందం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు వినండి.

0: ఈనాటి కార్యక్రమంలో ఎరువుల సామర్థ్యం పెంచుకోవటం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారి ప్రసంగం వినండి.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కె కళ్యాణి. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు రైతు సోదరులకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచడానికి ఎలాంటి మెళకువలు పాటించాలో వివరించబోతున్నాను. రసాయనక ఎరువులు సహజ వనరులు కాదు, కృత్రిమంగా తయారు చేయబడిన ఖనిజ లవణాలు. అధిక దిగుబడులు సాధించడానికి, సత్వర ఫలితాలు కనులారా వీక్షించడానికి రైతులు వీటిని డబ్బు వెచ్చించి వ్యవసాయంలో ఉపయోగిస్తారు. ఇంత ఖర్చుతో కూడుకున్న ఈ ఎరువుల్లోని పోషకాలు మొక్కలకు పూర్తిగా ఉపయోగపడినప్పుడే పెట్టిన ఖర్చుకు ఫలితాలు సాధించినట్లు అవుతుంది. కానీ నేల లక్షణాలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, చేపట్టే యాజమాన్య పద్ధతులను బట్టి ఈ ఎరువుల్లోని పోషకాలు కొంతమేరకు వృధా అవుతూ ఉంటాయి. ఎరువుల్లోని పోషకాలు ఏ మేరకు మొక్కకు ఉపయోగపడుతున్నాయో దానిని ఆ ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యంగా పరిగణిస్తారు. ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకోవడం రైతు యొక్క విధి. 100% పోషకాలు వినియోగించబడటం, ముఖ్యంగా నత్రజని వంటి ముఖ్య పోషకాల వినియోగంలో అసాధ్యమన్నది అందరూ

0: గుర్తించాలి. కానీ వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించి ఎరువుల వినియోగ సామర్థ్యం సాధ్యమైనంత వరకు పెంచుకోవాలి. వాతావరణంలోని వేడిని దృష్టిలో ఉంచుకొని ఎరువుల మోతాదు నిర్ణయించుకోవాలి. వర్షాకాలంలో పోషక వినియోగం తక్కువగా ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఎరువులు వాడితే నిరుపయోగమై వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. నేల సారాన్ని బట్టి ఎరువులు వాడాలి. తక్కువ సారవంతమైన నేలల్లో ఎక్కువ మోతాదు, ఎక్కువ సారవంతమైన నేలల్లో తక్కువ మోతాదుల్లో ఎరువులు వాడితే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నేల తత్వాన్ని బట్టి పంట ఎంపిక, ఎంచుకున్న పంటలో అధిక దిగుబడినిచ్చే వంగడాల సాగు ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నేల రసాయనిక స్వభావాన్ని బట్టి ఎరువుల ఎంపిక చేసుకోవాలి. క్షార స్వభావం గల నేలల్లో ఆమ్లత్వం కలిగిన ఎరువులు, ఆమ్ల భూముల్లో క్షారత్వం కలిగిన ఎరువులు వాడితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సరైన సమయంలో పంట విత్తుట నాటుట చేయడం ద్వారా, మొక్కల మధ్య దూరం సరిగా ఉండేటట్లు చేయడం ద్వారా ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కలిపి వాడాలి. ముఖ్య పంటలకు వేయాల్సిన భాస్వరం ఎరువులు పచ్చిరొట్ట పైర్లకు వేసి నేలలో కలియదున్నప్పుడు భాస్వరం వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సాగునీటి వసతి సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో ఎరువులు వినిమయం పెరుగుతుంది. బిట్ట పరిస్థితుల్లో ఎరువులు ముఖ్యంగా నత్రజని నిరుపయోగం అవుతాయి. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు సమతులంగా లభ్యమైనప్పుడు ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఉదాహరణకు జింకుదాత లోపం పైరులో నత్రజని ఇతర పోషకాలు వినియోగం తగ్గిపోతుంది. ఎరువులు వేసే పద్ధతిని బట్టి ఎరువుల వినియోగం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎరువులు నేల ఉపరితలం మీద కాకుండా కొంచెం నేలలో ఇంకిపోయేటట్లుగా, మొక్కకు అందుబాటులో ఉండేటట్లుగా వేసుకోగలిగితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సమస్యాత్మక నేలల విషయంలో సమస్య దృష్ట్యా ఎక్కువ ఎరువుల వాడకం ద్వారా నిరుపయోగం అవుతుంది. సమస్యాత్మక నేలను పునరుద్ధరించి తర్వాత వాడిన ఎరువులు ఎక్కువ శాతం ఉపయోగపడతాయి. నీటి వసతితో పాటు నేలలో గాలి ప్రసారం పెంచడానికి అంతర కృషి చేయడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. తగిన సమయంలో కలుపు నివారణ, మొక్క ఆరోగ్య పరిరక్షణకు సస్యరక్షణ చర్యలు చేయడం మంచిది. ఇంకా నత్రజని పోషకం విషయానికి వస్తే, నత్రజని ఎరువులు ఒకేసారి కాకుండా దఫదఫాలుగా వేసుకోవాలి. తేలిక నేలల్లో ఎక్కువసార్లు, బంకమట్టి నేలల్లో కొన్ని దఫాలుగా వేసుకుంటే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. యూరియాను గ్రాన్యూల్స్ రూపంలో గంధకము, వేప నూనె, తారు వంటి పదార్థాలతో పూత వేసిన యూరియా లాగా బంకమట్టితో కలిపిన యూరియా వేయడం ద్వారా ముఖ్యంగా వరి పొలాల్లో నత్రజని వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. భాస్వరం విషయానికి వస్తే, భాస్వరం ఎరువులు వేసేటప్పుడు నేల ఉపరితలం నుంచి 2 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో 5 నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో వేయడం వల్ల మొక్క సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. భాస్వరం ఎరువులకు నేలలో చలనం లేకపోవడం వల్ల, త్వరగా స్థిరీకరించబడే లక్షణం ఉండడం వల్ల వేర్లకు దగ్గరగా ఎరువులను వేయవలసి ఉంటుంది. తేలిక నేలల్లో ఇంకా పొటాషియం విషయానికి వచ్చినట్లయితే, తేలిక నేలల్లో ఒకేసారి కాకుండా 2 దఫాలుగా పొటాషియంని వేయాలి. బరువు నేలల్లో అయితే ఆఖరి దుక్కిలో ఒకసారి వేస్తే సరిపోతుంది. మిగతా పొటాషియం ఎరువులతో పోల్చినప్పుడు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తక్కువ ధరలో ఉండడం వల్ల, తేలిగ్గా నీటిలో కరగడం వల్ల వినియోగం ఎక్కువ. కానీ పొగాకు, ఆలుగడ్డ, ద్రాక్ష వంటి పైర్లకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో ఉండే క్లోరైడ్ వల్ల నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ధర ఎక్కువ అయినా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేయాల్సి ఉంటుంది. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే, జింక్, ఇనుము లోపం వరి వంటి పంటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ప్రతి 3వ పంటకు లేదా రబీ పంటకు పంట విత్తుకునేటప్పుడు లేదా నాటేటప్పుడు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్, 40 కిలోల ఐరన్ సల్ఫేట్ వేసుకున్నట్లయితే ఈ లోపాలను సరిచేసుకోవచ్చు. పంటపై లోపాలను గమనించినప్పుడు నేలకు వేసుకోకుండా లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా మొక్క వినియోగించుకోగలుగుతుంది. చౌడు నేలల్లో భూమికి రసాయనాలు అందించడం వల్ల పంటకు లభించిన రూపంలోకి మారుతుంది. కనుక ఈ పరిస్థితుల్లో 2% నత్రజని వేసుకోవడం మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో పైపాటుగా 1319-13045 డిఏపీ 2% ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల పంట త్వరగా పోషకాలు తీసుకొని పరిస్థితులను తట్టుకొని పెరుగుతుంది. కూరగాయలు, ఉద్యాన పంటలకు ఎరువులను డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ విధానంలో ఇవ్వడం ద్వారా ఎరువులు మొక్క వేర్ల ద్వారా సమర్థవంతంగా వినియోగించుకోబడతాయి. పై పద్ధతులను పాటించడం వల్ల ఎరువుల వృధా తగ్గించుకొని తక్కువ ఖర్చుతో ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకొని అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు ఎరువుల సామర్థ్యం పెంచుకోవడం గురించి మహబూబ్నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

శ్రోతులకు గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, ఇంకా కార్నియా లాస్టిక్ లాంటి వచ్చే కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్టోక్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వింటారు. వివరాలకు ముందు ప్రకటన విందాం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో మరి కాసేపట్లో అనగా 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. ఈ కార్యక్రమ ఉద్దేశం రైతులకు సూచనలు. రుద్రూర్ శాస్త్రవేత్త ఎం సాయిచరణ్ గారు అందించే వివరాలు వింటారు పరిచయకర్త శశిరేఖ గారు. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు సినీ గీతాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8 గంటలకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 8:30 నిమిషాలకు లలిత సంగీత

0: కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయ సూత్రం వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో జీవనరత్నం గారు అందించే సూక్తులు వినవచ్చు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 7:00 ప్రసార వివరాలు వింటారు. తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా ప్రబోధ గీతం వినవచ్చు. అనంతరం వాణిజ్య ప్రకటనలు, సినీ భక్తి గీతం వింటారు. 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ కె సవితారాణి గారు, గైనకాలజిస్టు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి శ్రీనివాస్ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 8:30 బాలభారతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోస్రా విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. ఇక 9:00 హృదయ రాగాలు, శ్రోతలు వాట్సాప్ ద్వారా కొరే సినీ గీతాలు వింటారు. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా, భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
1: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యలో

0: వ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ భారత్ నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్దంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారతోత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మ్యాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్ స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యాంగంలో కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్నుద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@airnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సీబీఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14న పూణేలో అరెస్టైన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సీబీఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్టు చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎనిమినేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేస్ బిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళ్తున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకువచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ది కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ది స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, అలాగే రైతులకు కొన్ని సూచనలు వివరిస్తారు రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు పరిపరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎం సాయిచరణ్ గారు. ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మునగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్లకొమ్ములు క్వింటాలు కింటికి గరిష్ట ధర 13,000 రూపాయలు, కనిష్ట ధర 8,700 రూపాయలు, మోడల్ ధర 12,050 రూపాయలు. పసుపు దుంపరకం క్వింటాలు కింటికి గరిష్ట ధర 12,567 రూపాయలు, కనిష్ట ధర 9,011 రూపాయలు, మోడల్ ధర 11,450 రూపాయలు. పసుపు పొడి క్వింటాలు కింటికి గరిష్ట ధర 11,800 రూపాయలు.

రూపాయలు, కనిష్ట ధర 8,006 రూపాయలు, మోడల్ ధర 9,000 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 10,426 రూపాయలు, 10,339 రూపాయలు కనిష్ట ధర, 10,399 రూపాయలు మోడల్ ధర. ఆమ్చూర్ క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 37,300 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 26,200 రూపాయలు. కందులు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర, మోడల్ ధర 5,600 రూపాయలు, కనిష్ట ధర 4,300 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారుగా. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 58 నుండి 62% మరియు మధ్యాహ్నం 36 నుండి 41% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 5 నుండి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
3: अरे सुन तो।
4: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को।
3: किसको?
4: अरे वही तुम्हारा मोबाइल फोन जिससे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं।
3: अच्छा ये बात है।
4: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
3: अब तो झट से बात हो जाती है।
4: ऐसा क्या?
5: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है। और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है। ये देखो आ गया।
4: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म।
3: हाँ।
4: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
6: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें, किसानों का दोस्त किसान कॉल सेंटर।
7: हम अय्या ఈ సారి పంట చేతికి వచ్చేసింది, తర్వాతి పంటకు సిద్ధం కావాలి.
8: ఏంది మామా ఈసారి పంట బాగానే పండించినావు?
7: అవునల్లుడు, ఈ పంట కోసి వరి కొయ్యాలను కాల్చి తర్వాతి పంటకు భూమిని సిద్ధం చేయాలి.
8: ఏంది మామా వరి కొయ్యాలని కాలుస్తావా?
7: అవును, ఎప్పుడు చేసేదే కదా.
8: అరే పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది? పంట పండించడమే కాదు నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే. పంట కోత తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
7: అదెట్లా అల్లుడు?
8: ఆ వ్యర్థాలతోనే సేంద్రీయ ఎరువులు తయారు చేయడం వల్ల భూసారం మరింత పెరుగుతుంది. అంతేకాకుండా గడ్డి నమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు. అవును, గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు. గడ్డిని జీవ ఇంధనం మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది. పునర్వినియోగపరచలేని ప్లేట్లు మరియు కత్తిపీడలు కూడా తయారు చేయవచ్చు. పంట అవశేషాలు ఒక సమస్య కాదు, అదొక వనరు. రైతు సోదరులారా, పంట అవశేషాలు కాల్చకండి, పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి.
9: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, అలాగే రైతులకు కొన్ని సూచనలు వివరిస్తారు రుద్రుడు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎం సాయిచరణ్ గారు.
10: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సమన్వయంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తల్ని 200 బృందాలుగా ఏర్పరిచి ఏప్రిల్ 27 నుంచి మే 23, 2026 వరకు మొత్తంగా 1600 కార్యక్రమాలు నిర్వహించే ఉద్దేశంతో ఈ అన్నదాతల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పరిచింది. దీనిలో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు ఒక 6 విషయాలపైన అవగాహన కలిగిస్తారు. ఇందులో మొదటిది, తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చును తగ్గించండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి. యూరియాని సిఫారసు కన్నా ఎక్కువగా భూమికి వేయడం వల్ల భూమి లోపల ఆమ్లత్వం పెరిగి మొక్క పోషకాలు తీసుకునే శక్తిపైన ప్రభావం చూపిస్తుంది. మొక్కలు అధికంగా యూరియా వేయడం వలన వివిధ రకాల కీటకాలు మరియు తెగుళ్లకు గురవడం మనం గమనిస్తూ ఉంటాము. అధికంగా యూరియా భూమికి వేయడం వలన మనం ఒక రకంగా సాగు ఖర్చుని పెంచడమే కాకుండా ఈ అధిక యూరియా మొక్క లోపల కొన్ని బలహీన లక్షణాలను కూడా చూపిస్తుంది. ఈ యూరియా ఎక్కువగా వేయడం వలన ముఖ్యంగా వరి పంట లోపల బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఉధృతి అనేది అధికంగా రావడం గమనిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యూరియాని మొక్కలకు అధికంగా వేసినప్పుడు మొక్కజొన్న పొద్దుతిరుగుడు లాంటి పంటల్లో అయితే రసం పీల్చే పెరుగులైనటువంటి పేనుబంక ఉధృతి అనేది అధికంగా రావడం మనం గమనిస్తాము. ముఖ్యంగా వరిలో అయితే అధిక యూరియా వల్ల మనకి సుడిదోమ పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉండడం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు తక్కువ యూరియాని వాడాలి. అదేవిధంగా మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి నానో యూరియాను కానీ నానో డిఏపిని కానీ వేరే రసాయనాలు, ఏవైతే పురుగు తెగుళ్ల మందు కోసం నిర్దేశించబడిన రసాయనాలు ఉన్నాయో వాటితో కలుపుకొని ముఖ్యంగా డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం వలన పెట్టుబడి ఖర్చు తగ్గడం మరియు ఆదాయం పెరగడం చేయవచ్చు. అదేవిధంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల్లో రెండవ అంశం, అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి, ప్రకృతిని రక్షించండి. రైతు సోదరులు, పొలంలో కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకున్నా విచక్షణారహితంగా అధిక రసాయనాలను పిచికారీ చేయడం వలన ప్రకృతి నాశనం అవ్వడమే కాకుండా మనం తినేటువంటి ఆహార పదార్థాలపైన మరియు విత్తనాలపైన కూడా ఈ మందుల యొక్క అవశేషాలు అధికంగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు పంటలో ముందుగా పంటకి సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టల్ని 6-8 ఏర్పరచుకోవడం వలన మన పొలంలో పురుగు యొక్క ఉనికిని, ఉధృతిని గమనించి తద్వారా దానికి అవసరమైనటువంటి రసాయనాలను వినియోగించడం వలన మనం విచక్షణాయుతంగా ఈ రసాయనాలను వాడవచ్చు. అదేవిధంగా జీవ సంబంధమైన మందులను ఉపయోగించడం మరియు మొక్కల నుంచి సేకరించినటువంటి నీమ్ ఆయిల్ కానీ అజాడి రక్తానికి సంబంధించినటువంటి రసాయనాలని ఉపయోగించడం వలన మొక్కపై ఉన్నటువంటి కేవలం పురుగులే కాకుండా పురుగులకు సంబంధించిన గుడ్లను కూడా మనం పంటపైన నాశనం చేసి పంటని కాపాడవచ్చు. అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి రసాయనాలు క్లోరిఫైర్పాస్ 50% ఈసీని కానీ, సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైనటువంటి సైపర్మెత్రిన్, లాంబ్డా సైలెత్రిన్ లాంటి రసాయనాలను ఇంకా రైతు సోదరులు వరి పొలంలో ముఖ్యంగా కాండం తొలిచే పురుగు నివారణకు ఉపయోగిస్తున్నారు. ఇటువంటి రసాయనాలని వరిలో ఉపయోగించడం వలన సుడిదోమ ఉధృతి పెరగడం మరియు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి పెరగడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం రికమెండేషన్లో ఉన్నటువంటి, సిఫారసులో ఉన్న కెమికల్స్ని మాత్రమే రైతు సోదరులు ఉపయోగించాలి. అదేవిధంగా విచక్షణాయుతంగా అన్ని రకాల పురుగుల్ని చంపేటువంటి మందుల్ని ఉపయోగించడం, అన్ని రకాల పద్ధతులను ఉపయోగించడం వలన మనం ఈ పురుగుల్ని నియంత్రణలో ఉంచవచ్చు, రసాయనాల వినియోగాన్ని కూడా విచక్షణాయుతంగా వాడవచ్చు. ఇక రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల్లో మూడో విషయం, పంట మార్పిడి పాటించండి, సుస్థిర ఆదాయాన్ని పొందండి. ఒకే రకమైన పంటను ఒకసారి తర్వాత ఒకసారి తరచుగా సాగు చేయడం వలన ఈ పంట లోపల కీటకాల దాడి అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భూమి లోపల ఉన్న పోషకాలు కూడా కొంతవరకు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఒకసారి ఒక పంటను సాగు చేసిన తర్వాత వాళ్ళ నేల సారాన్ని బట్టి వీలైనంత వరకు వాళ్ళ నేలని పరీక్ష చేయించుకొని వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో అటువంటి పంటని వేరే పంటతో మార్పు చేసుకోవడం వలన ఒక సుస్థిరమైన ఆదాయాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఒకే రకమైన పంటను సాగు చేయకుండా అంతర పంటలుగా వేరే అపరాల పంటను కానీ మనం సాగు చేస్తున్నటువంటి పంటకు సూట్ అయ్యేటువంటి మరో పంటను వేసుకోవడం వలన రైతులు సుస్థిర ఆదాయాన్ని పొందగలుగుతారు. ఇక ఈ అవగాహన కార్యక్రమంలో నాలుగో విషయం, మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలను పండించండి, అధిక ఆదాయాన్ని ఆర్జించండి. తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం 33 రకాలని సాగు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా వ్యవసాయ శాఖకి కొన్ని రకాలు, ముఖ్యంగా 11 రకాలని సాగు చేసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు తమ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయాధికారులను సంప్రదించి వాళ్ళ నేలలకు అనువైనటువంటి సన్నగింజ కానీ దొడ్డుగింజ రకాలని ఎంచుకొని పాటించి అధిక ఆదాయాన్ని ఆర్జించవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది. ఇందులో నాలుగవ అంశం, సాగునీటిని ఆదా చేయండి, భావితరాలకు అందించండి. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా వరి సాగులో ఉంది. రైతు సోదరులు ఎక్కువ మొత్తంలో పంటలో తరచుగా నీళ్లను ఉంచడం వలన మొక్క కాండం కుళ్ళుకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిలో కూడా మొక్కకి 5 సెంటీమీటర్ల వరకు నీటిని ఉంచిన తర్వాత మొక్కలో ఉన్నటువంటి నీళ్లు పూర్తిగా ఇంకిపోయి భూమిపై ఒక చిన్నటి చీలికలు వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ నీటిని ఉంచవలసిందిగా సూచించడం జరిగింది. కానీ మన జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులు మరియు మంచి నీటి సౌకర్యం వలన చాలామంది రైతులు పూర్తిగా పంటని నీటి పంటగా తడిపి ఉంచుతున్నారు. దీనివల్ల మనకి మొక్కపైన ఈ పోషణాలని పీల్చుకునేటువంటి శక్తి తగ్గిపోవడం, అదేవిధంగా మొక్క వేర్లకు సరైనటువంటి గాలి ఈ వెలుతురు అందక వేరు కుళ్ళు కూడా రావడం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అనే పద్ధతిని పాటిస్తూ తరచుగా నీటిని అందిస్తూ అదేవిధంగా ఆరబెడుతూ వరిని సాగు చేయాలి. ఇవి కాకుండా అపరాల పంటలు కానీ వేరే పంటలు, నూనె పంటలు గనక సాగు చేస్తున్నట్లయితే తుంపర సేద్యాన్ని కానీ బిందు సేద్యాన్ని కానీ ఉపయోగించడం వలన మనం నీటి వనరులని పొదుపుగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ అవగాహన కార్యక్రమంలో ఆఖరి అంశం, సేంద్రియ పద్ధతులను పాటించండి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించండి. మనకు ఉన్నటువంటి మొత్తం ఎకరాలలో కనీసం 1 నుంచి 2 ఎకరాలను ఈ సేంద్రియ పద్ధతులను ఉపయోగించి సాగు చేయడం వలన రైతు సోదరులు తమ కుటుంబ అవసరాలకు మరియు తమ దగ్గర వారి కోసమైన ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించేటువంటి సౌలభ్యం ఉంటుంది. ఇందులో 1-2 సంవత్సరాల పాటు ఈ రసాయనాలను ఉపయోగించి సాగు చేసినంత దిగుబడి రాకపోయినట్టుకు కూడా 1-2 సంవత్సరాల లోపల మనం ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక స్టాండర్డైజ్ చేసుకోవడం వలన తర్వాత సుస్థిరమైన దిగుబడి మరియు ఆదాయాన్ని పెంపొందించవచ్చు. అదేవిధంగా ఈ ఉపయోగించేటువంటి రైతులు కానీ ఈ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపడడం మనం గమనిస్తూ ఉంటాము. తెలంగాణ వ్యవసాయ శాఖ మరియు యూనివర్సిటీ ఈ 6 విషయాలపైన రైతు సోదరులకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతోంది. రసాయనాలను ఉపయోగించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని మొక్కపైన పిచికారీ చేయకుండా ఉండాలి. వీటి వల్ల నల్లి గాని రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువవడం గమనిస్తూ ఉంటాము. మొక్కపైన పురుగు యొక్క గుడ్ల సముదాయాన్ని కానీ చిన్నపాటి లార్వాల్ని కానీ గమనించినప్పుడు నీమ్ ఆయిల్, వేప నూనెని కానీ లేదా అజాడిరక్తిన్ ఫార్ములేషన్ను 1500 ppm నుంచి 10,000 ppm వరకు అందుబాటులో ఉంటుంది. ఇది 5 ml 1 లీటర్ నీటి వరకు కలుపుకొని పిచికారీ చేయడం వలన ఈ పురుగు గుడ్లను మరియు తొలిదశ లార్వాల్ని మనం నివారించవచ్చు. వీటి తర్వాత పురుగు యొక్క ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించినట్లయితే క్లోరిఫైరిపాస్ 2.5 ml లీటర్ నీటికి కానీ లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసి వీటిని నివారించాలి. వీటి తర్వాత కూడా మనకి పొలం లోపల ఈ లద్దె పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నెక్స్ట్ దశలో స్పైనోసాడ్ 60 ml 1 ఎకరానికి కానీ ఎమమెక్టిన్ బెంజోయేట్ 80 g 1 ఎకరానికి పిచికారీ చేసి మనం నివారించవచ్చు. వీటి తర్వాత కూడా మొక్కల లోపల ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ జనరేషన్ కెమికల్స్ అయినటువంటి నొవాలురాన్ ప్లస్ ఎమమెక్టిన్ బెంజోయేట్ కాంబినేషన్లోకి కానీ లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ వంటి రసాయనాల జోలికి రైతులు వెళ్లాల్సి ఉంటుంది. అంటే మన పంట లోపల ఉన్నటువంటి పురుగు యొక్క దశ, స్థాయి మరియు ఉధృతులకు అనుగుణంగా రైతులు మందులను పిచికారీ చేస్తూ ఉండాలి. తర్వాత ఒకసారి పిచికారీ చేసినటువంటి మందును నెక్స్ట్ టైం మళ్ళీ పిచికారీ చేసేటప్పుడు వేరే రకమైనటువంటి మోడ్ ఆఫ్ యాక్షన్, అంటే పురుగు పైన అది పనిచేసే తీరు, పనిచేసేటువంటి అవయవం ఏదైతే ఉందో అది మార్పు చెందేలాగా వేరే గ్రూప్కి సంబంధించినటువంటి రసాయనాలను పిచికారీ చేయడం

వలన మనకి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి వీటిని తట్టుకునేటువంటి శక్తిని డెవలప్ చేసుకోకుండా ఉంటాయి. దీని ద్వారా రైతులు ఎక్కువ కాలం పాటు ఈ రసాయనాలను ఉపయోగించి పురుగులను నివారించవచ్చు. ముఖ్యంగా వరిలో సాగు చేస్తున్నటువంటి రైతులు 2-3 సీజన్లుగా మనం కాండం తొలిచే పురుగు ఉధృతిని అధికంగా గమనించడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు లాస్ట్ యాసంగి లోపల మన పొలంలో గనక ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్టు గమనిస్తే, ఇప్పుడు ఖరీఫ్లో సాగు చేస్తున్నటువంటి రైతులు నారుమడి లోపల నారు పీకడానికి వారం రోజుల ముందు తప్పనిసరిగా 2 గుంటల నారుమడికి 1 కేజీ కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవాలి. దీని ద్వారా మొక్కలు నాట్లు వేసిన తర్వాత 25 రోజుల వరకు ఈ కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. నాట్లు వేసుకున్న 25 రోజులకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలైతే 10 కిలోలు, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలైతే 8 కిలోలని వేసుకోవడం ద్వారా మనం ఈ కాండం తొలిచే పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఇంతకుముందు పసుపు రంగులో ఉన్నటువంటి కాండం తొలుచు పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉండేది, కానీ ఇటీవలి కాలంలో మనకు మొక్కజొన్నలో ఆశించేటువంటి గులాబీ రంగు కాండం తొలుచు పురుగు కూడా వరిని ఆశించి నష్టపరచడం వలన దిగుబడిలపైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఈ కాండం తొలిచే పురుగు ఆశించడం వలన సుమారుగా 20% లేదంటే 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి తగ్గడం గమనిస్తా ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు లింగాకర్షక బుట్టలను ఏర్పరచుకొని తప్పనిసరిగా ఈ పురుగు యొక్క ఉనికిని గమనిస్తూ ఉండాలి. మరియు చనిపోయిన మువ్వులను గనక చీల్చి చూసినప్పుడు ఆకుపచ్చ లేదా తెలుపు రంగులో కాకుండా గులాబీ రంగులో గనక ఈ కాండం తొలిచే పురుగు లార్వాలు గమనించినట్లయితే మొక్కజొన్నలో ఆశిస్తున్నటువంటి కాండం తొలిచే పురుగు మన వరిలో కూడా ఆశించింది అని గ్రహించి రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పసుపు రంగులో ఉన్నటువంటి కాండం తొలిచే పురుగు నివారణకైతే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ పొడి మందు 400 గ్రాములు కానీ లేదా క్లోరాంట్రనిల్ప్రోల్ రసాయనం 60 మిల్లీలీటర్లు 1 ఎకరాకు పిచికారీ చేసి మనం ఈ పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. కానీ గులాబీ రంగు కాండం తొలిచే పురుగులు కూడా మన వరి పొలంలో గనక మనం గమనించినట్లయితే ఈ పురుగులను నివారించడం కోసం నొవాల్యూరాన్ ప్లస్ ఎమమెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మిశ్రమ రసాయనాన్ని 200 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసి మనం కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా నియంత్రించవచ్చు. వీటితో పాటుగా జీవ సంబంధమైనటువంటి గుడ్డు పరాన్న జీవుల్ని కూడా తీసుకొని ఈ కాండం తొలిచే పురుగును నివారించే అవకాశం ఉంటుంది. ఈ గుడ్డు పరాన్న జీవుల్ని 10,000 గుడ్లు కలిగినటువంటి కార్డులని మన పొలంలో పిన్ చేయడం వలన అందులోంచి వచ్చినటువంటి పురుగులు కాండం తొలిచే పురుగులకు సంబంధించినటువంటి గుడ్ల సముదాయాలపైన నివాసం ఉండి వాటిని చంపి అందులోంచి వచ్చేటువంటి లార్వాలను లద్దె పురుగులను తగ్గించే అవకాశం ఉంటుంది. ఇటువంటి జీవ సంబంధమైన విధానాలని కూడా అవలంబించి మనం కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. అదేవిధంగా మన పంట పొలాల లోపల ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం వలన మనకి ఈ పురుగులు వాటిపైన ఆవాసం ఉండకుండా మనం చూడవచ్చు. ఇటువంటి అన్ని పద్ధతులను ఉపయోగించడం వలన రసాయనిక మందుల్ని వాడే అవసరం చాలా తక్కువగా ఉండడం మరియు అవసరం అయిన మేరకు మాత్రమే ఈ రసాయనాలను ఉపయోగించడం వలన పెట్టుబడి ఖర్చు తగ్గడం మనం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా రైతులు ఈ మందులకు సంబంధించినటువంటి గ్రూపుల్ని ఒకదాని తర్వాత ఒకటి పిచికారీ చేయడం వలన ఈ పురుగులకు ఈ మందుల్ని తట్టుకునేటువంటి వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోవడం గమనించవచ్చు. దీని ద్వారా మనకి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నటువంటి రసాయనాల్ని ఎక్కువ కాలం పాటు మనం సమర్థవంతంగా వినియోగించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రైతులు ఎప్పుడైనా ఈ రసాయనాల్ని ఉపయోగించే సమయంలో తప్పనిసరిగా సరైన జాగ్రత్తలు వహించాలి. కళ్ళకి అద్దాలు ఉపయోగించడం, మన శరీరాన్ని మొత్తం ఒక ఆప్రాంతం కవర్ చేసుకోవడం తప్పనిసరిగా పాటించాలి. ఇది కుదరని సమక్షంలో ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఫుల్ షర్ట్ని వేసుకోవడం వలన ఈ చేతులపైన రసాయనాలు పడేదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. మనం ఈ రసాయనాలను ఉపయోగించి పిచికారీ చేస్తున్నప్పుడు ఒకవేళ మన అరచేతిపై గనక ఈ రసాయనం పడినట్లయితే సుమారుగా 10% వరకు అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అరచేయి నుంచి పైన మోచేతి వరకు గనక ఒకవేళ ఈ రసాయనం పడినట్లయితే సుమారుగా 18 నుంచి 20% మన శరీరంలోకి వెళ్తుంది. మొహం పైన గనక ఈ కెమికల్ పడ్డట్టయితే పిచికారీ సమయంలో 30 నుంచి 35% మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా కాకుండా మనం ఈ పిచికారీ చేసే సమయంలో కొంతమంది రైతు సోదరులు టీ తాగడం కానీ లేకపోతే స్నాక్స్ తినడం కానీ ఇంకేమైనా ఆహార పదార్థాలు తినడం వలన 90% మనకి ఈ కెమికల్

0: లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చేతులు కడుక్కోకుండా ఒకవేళ మలమూత్రాలకు గనక వెళ్ళినట్లయితే 100% వరకు కూడా మన శరీరంలోకి ఈ రసాయనాలు ప్రవేశించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైనా కూడా ఈ రసాయనాలను ఉపయోగించే సమయంలో మొత్తం పూర్తిగా స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే, వాళ్ళ శరీరాన్ని సబ్బునీటితో శుభ్రపరచుకున్న తర్వాత మాత్రమే కాలకృత్యాలు తీర్చుకోవడం కానీ లేదా ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం కానీ చేయాలి. స్ప్రేయింగ్ చేస్తున్న మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే ఆహార పదార్థాలు తినడం కానీ లేకపోతే ఇంకేవైనా కార్యక్రమాలు చేయడం అనేది మానుకోవాలి. ఎందుకంటే ఈ రసాయన పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించడం వలన కొద్ది కొద్దిగా మన శరీరాన్ని అవి కుంగదీయడం, రైతులు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి లొంగిపోవడం, అదేవిధంగా ఇటీవల కాలంలో పెరుగుతున్న క్యాన్సర్కి కూడా ఇదొక ముఖ్య కారణంగా గమనించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి రక్షణ చర్యలన్నింటినీ తీసుకొని మనం ఉపయోగిస్తున్నటువంటి రసాయనాలని విచక్షణాయుతంగా వాడుకొని రైతులు అధిక దిగుబడిని మరియు నికర ఆదాయాన్ని పొందాలని కోరుతున్నాం.
1: ఇంతవరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమ ముఖ్య ఉద్దేశం రైతులకు కొన్ని సూచనలు వివరించారు రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎం సాయి చరణ్ గారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

కార్యక్రమాన్ని అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయ.

ఇంతవరకు మీరు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45. మరి కాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామ కథ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్ వసంత, భారతి, శ్రీరామ్ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, ఈ నెల 19వ తేదీ అనగా మంగళవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో థైరాయిడ్, షుగర్, అధిక బరువు గురించి

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట కిరాక్ పార్టీ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి కనవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 18వ తేదీనగా సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్

0: ఉషా నవీన్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీ అనగా సోమవారం ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖైల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: ప్రకటనలు విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట దసరా సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంక్ రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం దసరా సినిమాలోని పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు మరొక మణిక. ఈ నెల 18వ తేదీ అనగా సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూత్రంలో మంట, మూత్రమెర్రగా రావటం, ప్రోస్టేట్ గంధి సమస్యల గురించి ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీ అనగా సోమవారం ఉదయం 8:30 గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం డిస్కో రాజా సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి లావణ్య, అలాగే ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ్, వసంత, భారతి, హనుమన్లు మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతల కుమారి గమనిక, ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 7:30 నవీన్ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి ఇంజెక్షన్ ఎప్పుడు ఎందుకు ఇస్తారు గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అభిరుచి కార్యక్రమంలో చివరగా మీరు వింటున్న ఈ పాట బస్తీ సినిమాలోనిది. ఈ పాటను కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మొహమ్మద్ బురహానుద్దీన్, యూసఫ్ఉద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం చివరగా ఈ పాట వినిద్దాం.

చివరిగా మీరు వింటున్న ఈ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 దాటి 26 సెకండ్లు. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

చివరిగా మీరు విన్న ఈ పాటతో లలిత గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Kolkata Knight Riders in Kolkata when reports last came in. Put into bat first, Kolkata Knight Riders posted 245/2 in the stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.

శ్రోతలకు 103.2 మెగాహెట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.